ചിറകതീസുണ്ടോ?

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
3: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
2: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
3: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani pandinche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. so let's get back to our roots with vvf agtech inc. mallemari farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Pallimbari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, దిస్ వెళ్ళ బా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, గండి చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే,
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. 469-269-6476.
3: అమ్మా, సాటర్డే మూవీ?
4: మన బడి క్లాస్.
3: అమ్మా,
4: ఉప్పు కప్పు రంబు తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు ఒక్క
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి తాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hello, dinner plans endi. Group lo ram support chesalaru.
2: What a dare. I'm completely exhausted. Dinner plans enti?
3: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
6: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.

0: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.
1: Hey. ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుగ్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పొందో చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
2: ఒక్కో టైగర్ కా ఒక్కో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు.
2: రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ.
1: నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్ గా రాధికలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. తిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓన్ అవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక, చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు, ఈడ నేను ఒక్కడే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hey, brother, Appamma. ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: రాబాయ్ అన్న నువ్వు సింగ్ అన్న.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
2: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని

0: destination knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Oh, hello, dinner plans ending. Group lo RM support yesalaru.
2: What a dare. I'm completely exhausted. Dinner plans ending.
3: Nene em undaledi roju dinner ki. Dinner plans enti.
0: Every time, okate question. Dinner plans, enti. Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets kata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: రేడియో సూరబి పవర్డ్ బై ఇండియా Bazaar. Nobody gives you India like we do.

జరగండి జరగండి జరగండి, గూగులు తిక్కిన గుంసు వచ్చనండి. జరగండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-021. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: aviation knowledge, though, need the best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachina pandinchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: Boring long drives ki, tiring workouts ki, workate solution. Radio Surabhi, Americano Telugu Nestam.
6: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3. The number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

మీద ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశ్రయించుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

చేస్తా చేస్తున్నా ఇంటా బయట షట్టేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే అరే మామా నీకు పెగల అరే మామా నీకు పెగల అరే చిప్పు చిప్పు చిప్పు నవ్వు చిప్పు చిప్పు చిప్పు అరే మామా.

Radio Suripi 107.9 FM HD3.

0: call them at 817-829-8888. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
2: Pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa.

తాతా, ఆడియన్సులారా, రసిక శిఖామణులారా, వాసికెక్కిన వైజాగు వాసులారా, మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కువయ్యా హార్మోని, పోలీసు ఒక్కరు కూడా చూస్తున్నారు.

మందు తినడానికి నీకేం కర్మ పట్టిందిరా? నీకు వెన్నల్లేవా, జున్నుల్లేవా, అరిసెల్లేవా, పోనీ అటుకుల్లేవా? నీకు నీకు

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఇండియాకి టెలిఫోన్ ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. or write to support@mypursue.com.
2: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti danni pandiche vidhanam, ivanni kuda todaltai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. so let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Pallimbari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit India Bazaar franchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఈస్ ఆల్వేస్ విత్ ఇన్ రీచ్.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. C is your calling for farming. Pallimbari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
5: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
5: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. Also offer catering because their food is so irresistible.
7: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
9: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
11: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.

0: చిటికె వేసేరా, నా వెళ్ళు చూడు నడి రోడ్డులో నా చిటికె మీద చిటికె వేసేరా.
1: ఏ చాలరా ఇప్పుడు ఏం పీకావు నీ హంగామా?
2: ఇలాంటి పాటలకి స్టెప్లు వేయాలంటే ఏదైనా పీక్ ఉండాలి కదా.
1: అదేరా ఇప్పుడు ఏం చించావు నీ పాటలు డాన్స్ లో? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు
3: కొత్తగా అడుగుతాడా?
2: తెలియట్లేదే.
1: కానీ అదే మన తప్పు కాదు. ఈ చోటు, ఇక్కడ ఉన్న చెత్త, ఈ చెత్తకి కారణమై ఈ చెత్తలో బతుకుతున్నదిగో ఈ మనుషులు. వీళ్ళని చూస్తేనే విరిచి విరిచి

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
0: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
3: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
7: మీ నేస్తం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM.
14: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
15: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
16: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
17: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: ఐఎన్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
9: Yes, sir.
8: Rajraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
8: You're absolutely right. Rajraj's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavan anpisthe. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
12: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.

0: నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Malimari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Malimari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 at 919-491-4514.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM.
12: టిక్ టిక్. రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 AM.

0: vvfactech.com or call 848-244-0213.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
0: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 AM.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా?
1: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా, social media promotions కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
14: ఎస్ సార్.
13: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
15: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
13: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
16: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
17: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
18: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
19: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
20: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
21: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
22: నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
11: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
23: Side, side, side, please.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
11: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
12: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
2: నేను మీ చంద్రబోసిని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటి.
1: ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీ with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
12: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
13: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
3: నేను మీ చంద్రబోసిని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: టిక్ టిక్. రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: generation knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Kada, don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku. They will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modul pettindi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: 107.9 FM.
1: టిక్ టిక్. రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 AM.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ IndiaBazaarFranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.
9: Kodi rupayal kosam mee aakhari prashna. Ready?
10: Yes, sir.
9: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
10: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
9: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chart items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anpisthi. They also offer catering because their food is so irresistible.
11: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: India ki teleport aithe enta baaguntundo.
3: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With MyPursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chart items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anpisthe. Also offer catering because their food is so irresistible.
9: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD.
0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
7: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
8: Yes sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chart items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ శంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: 107.9 FM.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
14: ఎస్ సార్.
13: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
15: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
13: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
16: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
17: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
18: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
19: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
20: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
21: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3. కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
9: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
12: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, Americano Telugu Nestam.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
9: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosam aina, weekly newsletters kosam aina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: We got flow, we got style, making moves.

0: నేను రాణిగోపాల్ వర్మ. అందరికి నమస్కారం, నేను మీ విజయన్న ఆదిత్య.
1: నేను
2: మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9-5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future starting today.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com. America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
3: టిక్
0: టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future starting today.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: aviation knowledge to neeku best experience on this taru from basic to premium they cover all the models visit g3electronics.com or call nanda g3 at 919-491-4514
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా
2: yes sir
1: rajraj kitchen in dfw is famous for what option a chat only option b chat and tali option c tali only and option d chat tali and catering
2: sir ee maatram teliyakunda dallas lo ela untam
3: it's chat tali and catering
1: you're absolutely right rajraj kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste entante malli malli raavar anpisthe also offer catering because their food is so irresistible
4: visit rajraj kitchen in irving east plano and eldorado for more information visit rkusa.com
5: america వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
7: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
6: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ నీది వడ ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి బిస్ వెళ్ళవ చీజ్ దోశ పన్నీర్ దోశ అన్ చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా చమి కబాబ్ పరోటా
7: ఏంది బ్రో గని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన
6: ఇంకా ఉంది చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ and made with care a2btexas.com perfect for dine-in takeaway or full service catering
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు

0: apply skills, calibration, knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tally and catering.
1: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హన్ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: Calibration knowledge though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajila's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajila's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajila's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కీ పనీర్ టిక్కా, పచ్చ మీకా పరాటా.
6: ఎందు బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ త్రీ

0: generation knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayala kosam mee aakhari prashna. Ready? Yes sir. Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: skills, calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge though, neeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పిన స్పెషల్స్ మాత్రమే అడిగిన.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ తాలి. ఆప్షన్ సి, తాలి ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పిన స్పెషల్స్ మాత్రమే అడిగిన.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: aviation knowledge, though, neeku best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajuraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajuraj's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajuraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పనీర్ టిక్కా, విచ్ అమెరికా పరోటా.
6: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: skills, calibration, knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayal kosam mee aakhari prashna. Ready? Yes, sir. Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajuraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration, knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంగ్ చిల్లీ గార్లిక్ లోటస్, హంగ్ కీ పన్నీర్ టిక్కా, మిర్చి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine-in, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avva

0: Calibration knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్చామి కబాబ్ పరాటా కూడా.
6: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వాలి.

0: destination knowledge though, you need best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthundi. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్ లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: information knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, వన్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పని టిక్కా, చమి కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Tick, tick. Radio Surabhi, time check. Studio low time, 5 a.m.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit NRIPage.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support at mypursue.com.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్టి పనీర్ టిక్కా, పచ్చడి కబాబ్ పరాట.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ తాలి. ఆప్షన్ సి, తాలి ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ తాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
9: ఏంది బ్రో, గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే, అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, వి కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. UPI పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ది కామదర్ స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్. Call 469-269-6476.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి.

0: ఆయన రామ్గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
7: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
8: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: ఇండియా వెళ్ళాలేమో నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
10: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
4: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
12: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
11: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
14: షూర్.
13: హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
14: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
13: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
15: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
16: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
17: వింటున్నది రేడియో సురభి, నంబర్ వన్ తెలుగు స్టేషన్. ఓజీ తెలుగు రేడియో, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
13: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
18: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్న వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
13: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
19: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
20: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
19: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
17: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
13: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
21: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
13: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
21: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
22: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party aa leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
6: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
7: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఇండియా వెళ్ళాలేమో నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
12: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
11: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
13: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ హరి శంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Anni pettukunnanra, idigo mee nanna sugar gurinche tension. Malli perigithe ee doctor daggariki veltam, kharchu okati.
3: Vikram, Jian ki malli baaledu ontlo. Ee saari enta kharchu avutundo ento?
1: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina. When you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
3: ఐ హావ్.
2: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: Anni pettukunnanra, idigo mee nanna sugar gurinche tension. Malli perigithe e doctor daggariki veltam, kharchu okati.
5: Vikram, Jiyan ki malli baaledu ontlo. Ee saari enta kharchu avutundo ento?
6: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina. When you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలిన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్, 817-819-8888. indiatodayusa.com.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

హలో డాలెస్, అ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. యు ఆర్ లిస్నింగ్ టు 107.9 ఎఫ్ఎం అమెరికాలో తెలుగు నేస్తం రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ దిస్ ఇస్ మార్నింగ్ మంత్ర విత్ యువర్ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్. నేను వచ్చేసా. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా? ముందుగా మనం ఒక మంచి స్మైల్ తో మన సండేని స్టార్ట్ చేసేద్దాం. ఏమంటారు? అవునండి, లాస్ట్ వీక్ ఐ కుడెంట్ మేక్ ఇట్, బట్ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ బాగా జరిగాయని నేను అనుకుంటున్నా. మీ అందరివి మీ ఫాదర్స్ ని బాగా సర్ప్రైజ్ చేసుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆర్ లేకపోతే మాలాగా సింపుల్ గా ఇంట్లోనే మెమరీస్ అట్లా ఏమైనా క్రియేట్ చేసుకున్నారా? మీ ఫాదర్స్ డే మూమెంట్స్ ఉంటే ఈ రోజు నాతో తప్పకుండా షేర్ చెయ్యండి. ఇట్స్ నెవర్ లేట్, రైట్? ఇంకా మాట్లాడుకోవాలి అని అంటే ఫర్దర్ గా ఫస్ట్ అసలు ఈ వెదర్ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటామండి? అసలు అమ్మో, డాలస్ సమ్మర్ అంటే అసలు మనందరికీ తెలిసిందే. అండ్ నాకు ఇది సెకండ్ సమ్మర్. లాస్ట్ ఇయర్ అయితే ఒక షాక్ లోనే ఉండిపోయాను నేను, బికాజ్ ఐ మూవ్డ్ దెన్. అసలు పొద్దున్నే లేస్తూనే అసలు మన సూర్యారావు గారు ఫుల్ అటెండెన్స్ ఇచ్చేస్తున్నారుగా. అసలు నేను ఈరోజు పొద్దున్న ఇట్లా రెడీ అయ్యి బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే ఇట్లా గుప్పున వేడి మంచి మంచి వేడి గాలి కొట్టింది. ఓ మై గాడ్ అనుకున్నా. బట్ మీరు బయటికి వెళ్లేటప్పుడు కంపల్సరీ వాటర్ బాటిల్ మర్చిపోకండి. కీప్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ఎస్పెషలీ మన చింటి లిసినర్స్ ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏమంటారు? సో ఇప్పుడు నెక్స్ట్ 2 అవర్స్ మంచి మ్యూజిక్, సెలబ్రేషన్స్, మెమరీస్ అండ్ అ ఫన్ గేమ్ అండ్ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్ తో మరి మన సండే మార్నింగ్ ని మరింత స్పెషల్ గా మార్చుకుందాం. అండ్ నేనున్నా కదా మీతో ఇక్కడ. సో ఈ బ్యూటిఫుల్ సండేని ఒక ఎవర్ గ్రీన్ మెలడీతో స్టార్ట్ చేద్దాం. నాకు ఎందుకో అంది పొద్దున లేస్తూనే నాకు ఫస్ట్ ద సాంగ్ దట్ కేమ్ ఇన్ టు మై మైండ్ ఇస్ దిస్. అండ్ ఇట్స్ ఫ్రమ్ సీతారామయ్య గారి మనోరాలు. సో అందరూ వినండి, ఎంజాయ్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్. And we will talk more.

చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti, mental peace. Masala dosa.
1: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutodi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: Amma, Saturday movie?
6: Manabadi class.
5: Amma, old Nitano had a farm.
6: Uppu kappu rambu. Telugu padyam cheppu.
5: Uppu kappu rambu.
6: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
7: இது ரொம்ப நல்லா இருக்கு. இது வேற ஒருத்தர்
8: இன்னைக்கு எனக்கு பிடிச்சது உனக்கு பிடிச்சிருக்கு.

Well, that was a beautiful song. I hope our little Tanya enjoyed her favorite song on her birthday. So, okay. Time for our first announcement, Andy. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఇండియా నుంచి అడుగుతూ ఉంటారు, మాకు ఎలా మేము వినొచ్చు, నీ షో ఎలా వినొచ్చు అని. మేము అందరం ఆర్జెస్ చెప్తూనే ఉంటాం, బట్ నేను మళ్ళీ చెప్తాం అనుకున్నాను. యూ కెన్ డౌన్లోడ్ రేడియో సుర్బి యాప్ ఆన్ యువర్ ఐఓఎస్ ఆర్ ఆండ్రాయిడ్ ఫోన్స్, ఆర్ యూ కెన్ ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com ఆర్ 107.9 FM HD3 కూడా ట్యూన్ అయిపోవచ్చు. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఆల్సో అట్ రేడియో సురభి. టైమ్ 9 అయిపోయిందండి. 9 అయిపోయిందంటే ఏంటి ఏంటి ఏంటి, బ్రేక్ఫాస్ట్ టైమ్. మరి మనకి బ్రేక్ఫాస్ట్ అంటే గుర్తొచ్చేది ఏంటి ఇప్పుడు, అది కూడా సండే మార్నింగ్. కొన్ని కొన్నిసార్లు ఇంట్లో హాయిగా చేసుకోవాలనిపిస్తుంది, మరి కొన్నిసార్లు అబ్బా ఎవ్రీడే ఏం చేసుకుంటాను, ఈరోజు బయటకు వెళ్దామని అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు యూ షుడ్ చెక్ అవుట్ ఏ టు బి. Authentic South Indian flavors are now made easy with A2B's new range of instant mixes, powders, masalas, pastes and pickles. From fluffy ragi idlis to tangy gogura rice. Abba, sir, naak nooru pothundandi. Enjoy traditional taste in minutes only at A2B, and they're located in Frisco and Little Elm. You can also visit A2BTexas.com or call 214-872-2345. సో నాకు సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్ లో ఇంకొక స్పెషల్ విషెస్ ఉన్నాయండి. కొన్ని మన చిట్టి చిట్టి లిసనర్స్ కూడా కొంతమంది బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అ వెరీ హ్యాపీ బర్త్డే టు మోక్ష్, కియాన్, ప్రణవ్, తన్విక అండ్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు నవ్య ఆల్సో. మే ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యావ్ అ ఇయర్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్, లాఫ్టర్, గుడ్ హెల్త్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్. అ వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఎట్ 107.9 FM. అమెరికాలో తెలుగు నేస్తాం, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అండ్ లైక్ ఐ ఆల్వేస్ సే అండి, మీ ఇళ్లలో ఎవరైనా ఎనీ స్పెషల్ మూమెంట్స్ అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అంటే, బీ ఇట్ బర్త్డే ఆర్ యానివర్సరీ ఆర్ ఎనీ స్పెషల్ ఒకేషన్స్, టు కాల్ మీ అట్ 972-636-1966 అండ్ ఐ కాన్ వెయిట్ టు సెలబ్రేట్ యు ఆల్ టుగెదర్ ఆన్ మై షో. బిఫోర్ వి ర్యాప్ అప్ దిస్ సెగ్మెంట్ అండ్ స్టార్ట్ ఆర్ నాస్టాల్జియా గేమ్, నేను ఇన్స్టాలో కూడా పెట్టాను కదా చెప్పినట్టు ఫన్ నాస్టాల్జియా గేమ్ లోకి వెళ్ళిపోయే ముందు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, ఐ హ్యావ్ అ వెరీ వెరీ స్పెషల్ విష్ దట్ ఐ వుడ్ లైక్ టు కన్వే, అండ్ దాట్స్ మై ఓన్ డాటర్ Vihana, and she's someone who owns my heart. So here you go. Achalu, a very, very happy birthday in advance. June 30th is her birthday, Andy. But because na segment, na show lo, Celebration Corner segment lo, tanaku wishes cheppali and cheppi, I've been waiting asalu. So the day is here, and you will be completing 7 years. And thank you for choosing me and Nana as your parents. And you truly are the first ray of sunshine in our lives. And you have taught me what unconditional love feels like. And every single day, you make us proud with your kind heart, your confidence and your beautiful smile. And remember one thing, no matter, I like I always say, no matter how big you grow, no matter where life takes you, Amma will always stand by your side. We protect you, we will cheer for you and love you with all my heart. Nana Kuda, I know he's also listening. And a very happy birthday in advance, Achalu. And Amma, Nana, love you so much. And also, I have special wishes from Amma, Shweta and Venu Mama from India for you. They're all wishing you a very, very happy birthday and lots of blessings. And mem family, family, Pavan Kalyan, France, andi. So, maaku ee celebration aina kuda Pavan Kalyan gari song tote maaku modala avutundi, antam avutundi. And she loves OG a lot. So, I'm playing one more song for her from OG. Meeru kuda andaru vinandi and vachandi. And me, అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ మా విహానాకి, తానియాకి ఇద్దరికి ఇవ్వాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. సో హియర్ వీ గో.

0: Well, that was OG. I hope you guys enjoyed this song, and I hope Maya Chlu enjoyed this song. And this song play out in a క్రమంలో ఓకే సారీ అండి మళ్ళీ ఏదో ఒక సెకండ్ ఏమైనా మళ్ళీ ఇష్యూ వచ్చిందా అని చెప్పి సైడ్ ట్రాక్ అయిపోయాను. ఓకే ఓకే, ఐఎమ్ ఆల్ హియర్, ఐఎమ్ ఆల్ ఫోకస్డ్. సో నాకు ఇంకా కొన్ని విషయస్ వచ్చాయండి విహానాకి, అండ్ ఐ వుడ్ లైక్ టు ప్లే దాట్. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ హర్ ఫాదర్.
1: హాయ్ విహానా, విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ 7th బర్త్డే. హోప్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ డే ఫిల్డ్ విత్ లాట్స్ ఆఫ్ ఫన్, లాఫ్టర్ అండ్ లవ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ యాజ్ యూ లీప్ ఇన్ టు ఇయర్ 7 అండ్ సెకండ్ గ్రేడ్.
0: Oh, well, that was a beautiful wish from her father. And also, list lo inka janal add avutunnarandi. Thank you so much, everyone. A very happy birthday to Vihana from Shashi Mama, and also Sridhar Mama, and also Venu Mama. And last but not the least, our most favorite Kanti Aunty, Raj Uncle, Nihal Anna, and Chitti Rihan, they're all wishing you a very, very happy birthday, Vihana. And again, I am also wishing you a very, very happy 7th birthday. I can't believe you're growing up so fast. So that was our Celebration Corner segment, Andy. So next, మనము వెళ్ళిపోబోతున్నాము మన నోస్టాలజియా ఫన్ గేమ్ సెగ్మెంట్ లోకి. సో బేసికలీ మొన్న రీసెంట్ గా ఏమైందంటే, నేను మా అమ్మాయి స్కూల్ బ్యాగ్ సర్దుతూ అందులో అన్ని, ఐ వాజ్ అన్ప్యాకింగ్ హర్ స్కూల్ బ్యాగ్ అనమాట. వెన్ ఐ వాజ్ అన్ప్యాకింగ్ దట్ స్కూల్ బ్యాగ్, నాకు సడన్ గా ఇట్ స్ట్రక్ మీ దట్ అరే వీళ్ళకి అసలు ఎంత డిఫరెంట్ ఉంది వీళ్ళ స్కూల్ బ్యాగ్ లో, మన స్కూల్ బ్యాగ్ లో అసలు ఎలా ఉండేది అప్పట్లో అని చెప్పి కొంతసేపు అలా ఆ డేస్ కి వెళ్ళిపోయాను అనమాట. ఆల్సో ఇప్పుడు మనకి ఇండియాలో అందరికి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, పిల్లలందరూ దే ఆర్ వెరీ బిజీ విత్ గోయింగ్ బ్యాక్ టు స్కూల్, షాపింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా. నేను చూస్తూ ఉంటాను సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ పోస్ట్, అండ్ దెన్ అప్పుడు అనుకున్నా వై నాట్ ఐ డూ అ గేమ్ సెగ్మెంట్ అబౌట్ ఇట్. సో ఇవాళ మన గేమ్ సెగ్మెంట్ వచ్చేసి దట్ నాస్టాల్జియా గేమ్ సెగ్మెంట్ ఏంటి అని అంటే 90s స్కూల్ బ్యాగ్ గేమ్. సో నేను కొన్ని ఐటమ్స్ లిస్ట్ అప్ చేసి పెట్టానండి. సో వాట్ ఐ డూ ఇస్ ఐ విల్ యాక్చువల్లీ యునో టాక్ అబౌట్ ఇట్, హింట్ ఇస్తాను, అండ్ అదేంటో మీరు గెస్ చేయాలి, అండ్ దాంతో మీకున్న మెమరీ ఏంటి, మీరు ఆ వస్తువుతోటి స్కూల్ బ్యాగ్ లో ఉన్న వస్తువుతోటి మీరు ఏం చేసేవాళ్ళు అని షేర్ చేసుకోవాలి అని అనుకుంటే కాల్ మీ అట్ 972-636-1966. అండ్ ఆల్సో జూన్ ఇస్ కమింగ్ టు అన్ ఎండ్, సో ఒక మంచి సాంగ్ లైన్అప్ చేశాను ఫ్రమ్ ద మూవీ నీవల్లే నీవల్లే, అండ్ హియర్ ఇట్ గోస్. విని ఎంజాయ్ చేయండి, అండ్ బీ రైట్ బ్యాక్, అండ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ అవర్ 90s స్కూల్ బ్యాగ్ గేమ్. ఐ కాంట్ వెయిట్.

Welcome back. So, ఇంకొన్ని ఐ థింక్ ఇంకో 5-6 minutes లో మనం నెక్స్ట్ మన కమర్షియల్ బ్రేక్ కి వెళ్ళిపోయే ముందు I wanted to ask first question, Andy, and then we'll continue listening to our song and you guys can call me off air and tell your answers. So, మన స్కూల్ బ్యాగ్ ఛాలెంజర్ చెప్పాను కదా. సో ఫస్ట్ ఒక సూపర్ ఈజీ క్వశ్చన్ తోటి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనకి స్కూల్ బ్యాగ్ లో మనకి బుక్స్ ఉంటాయి, లంచ్ బాక్స్ ఉంటుంది, వాటర్ బాటిల్ ఉంటాయి, కానీ వన్ మెయిన్ థింగ్ లేకపోతే అసలు మనకి స్కూల్లో పనే అవ్వదు, విచ్ ఇస్ పెన్సిల్. ఏమంటారు? సో పెన్సిల్ కానీ పెన్ కానీ అది లేకపోతే అసలు మనకి డే స్టార్ట్ అవ్వదు. అలా మన 90 స్కూల్ డేస్ లో కొన్ని స్టేషనరీ బ్రాండ్స్ అయితే అసలు చాలా ఒక పర్మనెంట్ ప్లేస్ ని సంపాదించుకున్నాయి మన మన హార్ట్లో. ఇప్పటికీ కూడా నేను మా అమ్మాయికి స్కూల్ షాపింగ్ చేస్తున్నప్పుడు వెన్ ది గివ్ మీ ద లిస్ట్, అప్పట్లో మనకి ఇది ఉండేది కదా అని చెప్పి అలా ఆలోచించుకుంటూ ఉంటా అనమాట. సో మన క్వశ్చన్ ఏంటి అని అంటే, మన 90s లో మన స్కూల్ డేస్ లో బాగా ఫేమస్ అయిన రెండు పెన్సిల్ బ్రాండ్స్ ఏంటి అండ్ రెండు పెన్ బ్రాండ్స్ ఏంటి, మీకు గుర్తున్నాయా? మళ్ళీ చెప్తున్నాను, 90s లో మన స్కూల్ డేస్ లో బాగా ఫేమస్ అయిన రెండు పెన్సిల్ బ్రాండ్స్ అండ్ రెండు పెన్ బ్రాండ్స్ మీరు గుర్తుపట్టగలరా? మీ ఆన్సర్స్ తో ఇప్పుడే కాల్ చేయండి అట్ 972-636-1966 అండ్ ఐ విల్ కంటిన్యూ ప్లేయింగ్ దిస్ సాంగ్ అండ్ ఈలోపు పాట వినేద్దాం. మీ క్వశ్చన్స్, మీ ఆన్సర్స్ కోసం, మీ కాల్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.

0: Alright, welcome back. You're listening to Radio Sirupi 107.9 FM and Nenu, me RJ Shruti Venkat and Manamu on a morning mantra show lo 90s segment artanam. 90s lo mana school days lo mana bag lo unde famous items ainti anne segment start chesamu. So naku ippa song play ay kramam lo asalu na WhatsApp goranga badalaipothundi. Nenu adigina question ki maa vallu poddunne lechi phone cheyadam బతికిచ్చి ఇప్పుడు నాకు ఫోన్ లో మెసేజ్ పెడుతున్నారు బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ దేర్ ఆల్ ట్యూన్డ్ ఇన్ అండ్ లిస్నింగ్ టు మీ దట్ మీన్స్ ద మోస్ట్ సో నాకు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది శ్వేత మా చెల్లెలు షీ సెడ్ అప్సరా అండ్ నటరాజ్ అండ్ పెన్స్ లో ఏమో రెనాల్డ్ అండ్ మోంటెక్స్ అండ్ వెంటనే నెక్స్ట్ వచ్చింది నా స్వీటెస్ట్ శ్రీకాంతి వెంటనే వినగానే నటరాజ్ పెన్సిల్ అండ్ రెనాల్డ్ పెన్ అని చెప్పింది తనైతే నా కోసం అలారం పెట్టుకుని మరీ లేచాను అని అంటుంది దట్ మీన్స్ అ లాట్ థ్యాంక్ యూ సో మచ్ కాంతి అండ్ ఆల్సో వేణు గారు సెడ్ నటరాజ్ అండ్ క్యామెల్ అండ్ ప్రశాంత్ గారు కాల్ చేశారు హీ సెడ్ నటరాజ్ అండ్ అప్సరా అండ్ హెచ్పి పెన్సిల్స్ అని కూడా ఉండేవండి దాంతో అసలు మంచిగా రాసేవాళ్ళము అండ్ ఆల్సో పెన్స్ చెప్పాను కాబట్టి రెనాల్డ్ అండ్ సెలో రెనాల్డ్ పెన్ ఎంతమంది గుర్తుందండి దట్ వైట్ పెన్ విత్ దట్ బ్లూ క్యాప్ అసలు ఆ క్యాప్ నోట్లో పెట్టుకుని ఎలా నవ్విలేసేవాళ్ళం క్లాస్ అవుతున్నప్పుడు అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ పార్టిసిపేటింగ్ సో వెరీ సూన్ ఒక కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతామండి అండ్ బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ మనకి ఇక్కడ అబ్రాడ్ లో ఉన్నప్పుడు ఎనీథింగ్ హ్యాపెన్స్ అండి ఎస్పెషలీ ఇక్కడ మనకి లైఫ్ క్యాన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ సో యూ నీడ్ టు హ్యావ్ యువర్ హెల్త్ కవరేజ్ సో మీరు ఒకవేళ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ చూస్తున్నారు అని అంటే రీచ్ అవుట్ టు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ దేర్ హియర్ టు ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విచ్ ఇస్ క్విక్ అండ్ స్ట్రెస్ ఫ్రీ సో దే have travel, dental, vision and life insurance. They've got you covered. Do reach out to SNR Insurance and stay tuned. We'll be right back.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా ఎస్ సార్ రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్ ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్
3: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్ రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్ ఎంత అంటే మళ్ళీ రావాలనిపిస్తుంది ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
6: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి బిసి బెళ్ళవా చీజ్ దోశ పనీర్ దోశ పనీర్ చిల్లి గార్లిక్ లోటస్ ఆమ్కి పనీర్ టిక్కా చమి కబాబ్ పరాటా
6: ఏంది బ్రో గని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
5: ఇంకా ఉన్నాయి చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ and made with care A2B Texas.com perfect for dine-in takeaway or full service catering
8: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com
0: Welcome back. You are listening to Radio Sirupi 107.9 FM, America lo mi telugu nestam. And nenu mi RJ Shruti Venkat on our morning mantra show. So commercial ki mundu we started playing 90s school bag segment andi. So where I come up with items and I leave hints and మీరు అదేంటో గెస్ చేసి దాంతో మీకున్న మెమరీ ఏంటో నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ కాల్ మీ అట్ 972-636-1966 సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే పెన్స్ అయిపోయాయి, పెన్సిల్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మన స్కూల్ బ్యాగ్ లో కంపల్సరీగా ఉండే ఇంకో రెండు స్టేషనరీ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి తప్పులు రాస్తే దాన్ని ఇరేజ్ చేయడానికి, ఇంకొకటి స్ట్రైట్ గా లైన్ గీయడానికి. ఈ పాటికి కొంచెం నేనే సగం ఆన్సర్ ఇచ్చినట్టు. కానీ మన 90s బ్యాచ్ లో వాటిని ఆ పర్పస్ కోసమే యూజ్ చేశామా? అస్సలు కాదు కదా. సో క్వశ్చన్ ఏంటి అని అంటే మనం యూజ్ చేసిన ఆ టూ ఐటమ్స్ ఏంటి, ఒకటి ఎరేజ్ చేయడానికి, ఇంకొకటి స్ట్రైట్ లైన్స్ గీయడానికి. అండ్ దాంతో ఎరేజ్ చేసే దాంతో గేమ్ కూడా ఆడేవాళ్ళము. అండ్ ఇంకొక దాన్ని టీచర్స్ ఎక్కువగా వాడేవారు అనమాట మనం డిసిప్లిన్ చేయడానికి. అది ఏంటో గెస్ చేయగలరా? కాల్ మీ అట్ 972-636-1966. And before I play another beautiful song, I wanted to let you all know andi Radha Krishna Temple in Allen, Texas, they're proudly inviting us to the Grand Sri Venkateshwara Prana Pratishtha Mahotsavam. And this is the sacred installation of Tirupati Sri Venkateshwara Swami, mana Balaji Moolavirat Vigraham and Garbhagraham. July 1st nunchi through July 5th 2026, experience five spiritually uplifting days filled with Vedic rituals, homams, devotional programs and blessings. All devotees and family are welcome. Donations and sponsorships are also welcome. So visit www.radhakrishnatemple.net for donations and other information. And this is located in Allen, Texas, Mana Radha Krishna Temple, July 1st to July 5th, 2026. So I have lined up another beautiful song from Ullasanga Utsahanga.

Welcome back. That was another beautiful song from Ullasanga Utsahanga. This movie is very interesting. I have been watching it for many years. I have been watching it for hero comedy since I was a kid. So, after the song, I have a question in my 90s school bag. important vastulu undevi avi lekunda asalu manaki pani jaragadu, which is one is to erase our mistakes, which is an eraser, and another one straight lines giyadaniki kaakunda teachers baga use chesevaru anadaniki baga connect ayyaru andaru. So naaku first mummy call chesi, amma I have an answer, it's eraser amma, I don't know what the second one means ani cheppesandi. And I have our Ajeshikanti gar is tuned in, and she immediately guessed it, saying that eraser and scale. And ఆ స్కేల్ మనము ఇంట్లోనే కాదు స్కూల్లో టీచర్లు బాగా వాడేది దేనికి అని అంటే, నేను ఒక ఫ్యూ వీక్స్ ఎగో ఒక షో చేశానండి నాలో. ఆ షోలో మన ఇంట్లో ఉతికే కార్యక్రమానికి కొన్ని కొన్ని పదాలు ఉంటాయి, ఆ ఏం పదాలు వాడతారు అనే క్రమంలో నేను మా ఇంట్లో వాడే పదం తాళాదేయం అని అనేవారు అనమాట. ఇప్పుడు మా వాళ్ళందరూ ట్యూనిన్ అయి ఉన్నారు, వింటూ ఉండుంటారు ఈ మాట విని. సో అంటే తాళాదేయం అంటే ఏంటి, అమ్మ ఎప్పుడన్నా ఉతికేసినా ఉతికింది అనే బదులు తాళాదేయం అయినట్టుంది బాగా అని చెప్పేసి ఒక వెటకారంగా మాట్లాడుకుంటాం అనమాట. సో స్కూల్లో టీచర్ ఆ స్కేల్ తీసుకుని మంచిగా తాళాధ్యయం చేసేవారు. దట్ ఈస్ అనదర్ మెమరీ. అండ్ ఆల్సో శ్రీకాంత్ గారు అంటున్నారు, కాదు చిన్నప్పుడు విరగ్గొట్టేసేవారు, ఒకవేళ టీచర్ ఇంట్లో ఏదన్నా గొడవ కోపంగా ఉండి స్కూల్ కు వస్తే ఆ ఎనర్జీ అంతా మన మీద ప్రదర్శించేవారు. ఒక్కసారి 6th 7th గ్రేడ్స్ కి వెళ్ళాక ఈ లాస్ట్ బెంచ్ లో అబ్బాయిలు కూర్చుని, సార్ మేడం ఇంట్లో ఎవరితోనో గొడవ కూడా వచ్చినట్టుంది అని చెప్పి జోకులు వేసేవారు అని అంటున్నారు. దట్ ఈస్ సో ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ గాట్ ఆన్సర్స్ ఫ్రమ్ శ్వేత అండ్ వేణు ఆల్సో. Thank you so much, everyone. So, next question, enti anante, we covered pencil and pens, we covered eraser and scale, and manaki next memory lo almost asli ikkada undadandi adi manaki prathi 90 kid ki compulsory ga unde oka ritual anamata, adu oka family ritual. Entante school reopen avadaniki oka varam mundu intlo full preparation start ayipoyedi, enduku kotta textbooks, కొత్త నోట్బుక్స్ వచ్చేవి, కానీ వాటిని మనం డైరెక్ట్ గా స్కూల్ కి తీసుకెళ్ళడం వాజ్ నాట్ అలౌడ్, రైట్? సో ఒక ఇంపార్టెంట్ పని కంప్లీట్ అయ్యాక అసలు మన స్కూల్ బ్యాగ్ లో ప్లేస్ దొరికేది అనమాట. అసలు అదొక ఉద్యమంలాగా చేసేవాళ్ళం కదా, రీఓపెన్ అయ్యే ముందు ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అయిపోయి మరీ చేసేవాళ్ళం. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్బుక్స్ ని కంపల్సరీగా కవర్ చేసేవాళ్ళము, రైట్? ఏంటది అది, ఏ కలర్ లో ఉండేది, అండ్ దానిపైన మళ్ళీ ఇంకొకటి కూడా ప్రొటెక్షన్ షీట్ లాగా కూడా వేసేవాళ్ళం. అది తర్వాత ఇవి వేసిన తర్వాత మనము లేబుల్స్ అతికిచ్చేవాళ్ళం, గుర్తుందో లేదో. సో మీలో ఎవరికైనా ఆ లేబుల్స్ మీద ఏమి ఉండేవి, వాట్ వర్ ద లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ వేర్ ఆన్ ద లేబుల్ దట్ వీఆర్ సపోజ్ టు రైట్, ఎవరికైనా గుర్తుందా? చక్కగా హ్యాండ్ రైటింగ్ తోటి అసలు ఒక ఆర్టిస్టిక్ వేలో నేనైతే రాసేదాన్ని. సో అది ఏంటి, మీలో ఎవరికైనా గుర్తుంటే నాకు కాల్ చేయండి అట్ 972-636-1966. అండ్ బిఫోర్ ఐ ప్లే ద సాంగ్, ఐ హ్యావ్ అనదర్ అనౌన్స్మెంట్. ఇండియా బజార్ లుకింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ క్రికెట్ బ్యాట్, అవును కదండి, అసలు ఇప్పుడు ఫుల్ క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్, ఫ్యామిలీస్ అండ్ క్యారమ్ బోర్డ్. నేనైతే హావ్ బీన్ లుకింగ్ ఫర్ క్యారమ్ బోర్డ్ అండి. ఐ షుడ్ రియలీ గో చెక్ ఇట్ అవుట్. వీ షుడ్ గో టు ఇండియా బజార్, యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఇండోర్ గేమింగ్ ఎసెన్షియల్స్, ఫ్రమ్ క్రికెట్ బ్యాట్స్ అండ్ టెన్నిస్ బాల్స్ టు బ్యాడ్మింటన్ గేర్, క్యారమ్ బోర్డ్ అండ్ సో మచ్ మోర్. దేవ్ గాట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు స్టే యాక్టివ్, కంపిటేటివ్ and entertained. So go ahead and check out, and meanwhile I'm playing a song. Also naku caller vastunaru, I'm going to talk to her and get back to you.

Welcome back. All right. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండి. అందరూ నేను పాట సాంగ్ ప్లే అవుతున్నప్పుడు నాకు రాఘవ్ గారు కాల్ చేశారు. కాల్ చేసి నేను అడిగిన క్వశ్చన్ కి సాంగ్ కి ముందు మన 90 స్కూల్ బ్యాగ్ సెగ్మెంట్ లో మనము బుక్స్ కి వేసిన బుక్స్ కి కవర్ వేసేవాళ్ళం కదా, అది ఏంటి అని అడిగాను. అండ్ లేబుల్ మీద మనం ఏం మెన్షన్ చేసేవాళ్ళము అని. సో రాఘవ్ గారు షేర్డ్ అ లాట్ ఆఫ్ హిస్ నాస్టాల్జియా మెమరీస్ అండి. దట్ ఈస్ సో స్వీట్. దిస్ ఇస్ వై ఐ లవ్ హ్యావింగ్ నాస్టాల్జియా ఆన్ మై షో, బికాస్ అందరూ మనం యూనో నౌ వీఆర్ ఆల్ గ్రోన్ అప్, బట్ దెన్ దిస్ ఈస్ అ గ్రేట్ ఛాన్స్ ఫర్ అస్ టు రీకలెక్ట్ దోస్ డేస్ అండ్ యునో టాక్ అబౌట్ ఇట్, షేర్ ఈచ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. సో బేసికలీ రాఘవ్ గారు ఏమంటున్నారంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, బ్రౌన్ షీట్ అండ్ దాని మీద ఒక ట్రాన్స్పరెంట్ కవర్ వేసుకునే వాళ్ళం అండి. తర్వాత కొంచెం పెద్దగా అయిపోయాక 7-8 ఇయర్స్ వచ్చేసరికి, 7th క్లాస్ వచ్చేసరికి క్యాటలాగ్ పేపర్స్ ఉండేవి, అవి చాలా సాఫ్ట్ గా ఉండేవి, సో అవి వేసేవాళ్ళము అని. అండ్ స్టిక్కర్స్ బికాస్ హీస్ ఇన్ టు స్పోర్ట్స్, సో క్రికెట్ చాలా ఇష్టం అండ్ WWF బాగా క్రేజ్ ఉండేది అప్పట్లో, కాబట్టి ఆ క్రికెట్ థీమ్డ్ స్టిక్కర్స్ పెట్టుకునేవారంట. అండ్ దెన్ ఆ WWF థీమ్ స్టిక్కర్స్ కూడా 8th, 9th, 10th దట్ రాక్, దట్ అండర్ టేకర్ వీళ్ళందరివి పెట్టుకునేవారంట. అండ్ స్కూల్లో టీచర్ హోంవర్క్ అదంతా కరెక్షన్ చేశాక ఇట్లా బండిల్లో కట్టి తీసుకొస్తారు కదా, సో ఆయనకి ఆ బండిల్లో ఆయన బుక్ ఎక్కడ ఉండేదని ఈజీగా ట్రాక్ చేసుకునేవారంట. సో అప్పుడు ఆయన ఒక ప్లాన్ ఆలోచించుకునేవారంట, ఓకే ఇది వచ్చే టైంకి క్లాస్ లో ఉండాలా, రెస్ట్ రూమ్ అని చెప్పి పారిపోవాలా అని చెప్పి. దాట్ వాజ్ వెరీ ఫనీ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు ఫర్ షేరింగ్. అండ్ ఆల్సో నాకు ఇంకా కొన్ని రెస్పాన్సెస్ వచ్చేసాయి. సో ఎస్ దట్స్ కరెక్ట్ శ్రీకాంతి గారు, నేమ్ సబ్జెక్ట్ క్లాస్ సెక్షన్ లాస్ట్ లో ఏదో ఉండేది, అడ్రస్ కాదనుకుంటండి, సెక్షన్ అయితే కరెక్ట్ గానే రాసేవాళ్ళం. నేమ్ క్లాస్ సెక్షన్ సబ్జెక్ట్ అడ్రస్ నేను ఎప్పుడు రాసింది గుర్తులేదు, బట్ దాట్స్ యాక్చువల్లీ అ గుడ్ వన్. అండ్ ఆల్సో నాకు వేణు గారు కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు, బ్రౌన్ షీట్, నేమ్ క్లాస్ సెక్షన్ స్కూల్ నేమ్ అండ్ వాట్ సబ్జెక్ట్ ఇట్ వాజ్ అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్. అండ్ రాఘవ్ గారు మీరు నన్ను జానీ మూవీలోంచి ఒక మంచి సాంగ్ రిక్వెస్ట్ చేశారు, సో ఐ ఎమ్ ట్రయింగ్ టు లుక్ ఇట్ అప్ ఫర్ యూ. ఓకే, యప్, హియర్ ఇట్ ఈస్. రాఘవ్ గారు, దిస్ వన్ ఈస్ ఫర్ యూ, ఐ హోప్ యూ లిసన్ టు ఇట్ అండ్ ఎంజాయ్. యాక్చువల్లీ ఐ జస్ట్ రియలైజ్ అండి మనకి టైం 9:51 అయిపోతుంది, సో వన్ లాస్ట్ క్వశ్చన్ అండ్ ఈ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఎవరైనా ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ షాట్ ప్లీజ్ డూ కాల్ మీ ఆర్ సెండ్ యూర్ రెస్పాన్సెస్. సో మన లాస్ట్ సెగ్మెంట్, మన లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ బ్రౌన్ పేపర్స్

ఆ డైలాగ్ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో వినిపించేది. క్వశ్చన్ ఏంటి అనంటే, మనకు ఆ రోజుల్లో మనందరికి కామన్ గా ఉండే ఒక ఫేమస్ వాటర్ బాటిల్ బ్రాండ్ ఏంటి? 90s లో మనము స్కూల్ కి తీసుకెళ్ళినప్పుడు మన ఒక ఫేమస్ వాటర్ బాటిల్ బ్రాండ్ ఉండేది, అది ఏంటి? ఆ బాటిల్ కన్నా హింట్ ఏంటంటే, ఆ బాటిల్ కన్నా దానికి ఒక క్లాత్ స్ట్రాప్ వచ్చేది. అది అసలు చాలా చాలా గుర్తుండిపోయే విషయము. మీలో ఎవరికైనా గుర్తుంటే కాల్ చేయండి 9726361966. వన్స్ అగైన్, మన అందరికి ఆల్మోస్ట్ కామన్ గా ఉండే ఆ ఫేమస్ వాటర్ బాటిల్ బ్రాండ్ ఏంటి? అండ్ బ్రాండ్ తెలిస్తే అందులో రెండు స్పెసిఫిక్ కలర్స్ బాగా ఫేమస్ అయ్యాయండి అప్పట్లో, అది ఏంటో చెప్పండి. కాల్ మీ అట్ 9726361966. మీన్ వైల్ ఈ పాట వింటూ ఉండండి.

అవునండి, అలా చూస్తూ చూస్తూ టైం 9:56 అయిపోయింది. నేనైతే అసలు ఈ నాస్టాల్జియా ఫన్ గేమ్ సెగ్మెంట్ లో నన్ను నేను మర్చిపోయాను. అండ్ మనకు

కోసం భాస్కర్ గారు వచ్చేసారు మీ అందరి కోసం మనం ఎంటర్టైన్ చేయడానికి. సో నా క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, ఎస్ చాలా మంది గెస్ట్ చేసినట్టు ఇట్స్ మిల్టన్. అండ్ రాఘవ్ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ శ్రీకాంత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ గేమ్ సెగ్మెంట్. నాకు ఎప్పుడు ఈ నాస్టేలియా గేమ్ సెగ్మెంట్స్ ఆడాలంటే చాలా చాలా ఇష్టం అండి. సో ఆన్సర్ ఏంటి అని అంటే కరెక్ట్, మిల్టన్ బాటిల్. కాకపోతే అందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊర్లలో పెరిగాం కాబట్టి మా ఊర్లో నాకు గుర్తుండింది ఆరెంజ్ అండ్ బ్లూ ఆర్ గ్రీనిష్ బ్లూ లాగా ఒకటి ఉండేది. అండ్ శ్రీకాంతి వాళ్ళ ఊర్లో బ్రౌన్ అండ్ యెల్లోనే ఉండేవంట. అండ్ ఇప్పుడు రాఘవ్ గారు చెప్పింది ఏంటంటే ఆయన బ్రౌన్ వాడేవారు అండ్ వాళ్ళ సిస్టర్ కోసం పింక్ బాటిల్ ఉండేదంట. సో దాట్స్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ రెస్పాన్సెస్. సో అలా అలా ఈ రోజు మన మార్నింగ్ పంత్రా షో ముగింపుకు వచ్చేసింది. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ప్లెజర్ టు బి హియర్ టాకింగ్ టు యూ ఆల్, షేరింగ్ అబౌట్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ అ వెరీ వెరీ గుడ్ సండే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే సెలబ్రేషన్ కార్నర్ తో వచ్చేద్దాము. ఇంకొన్ని మరికొన్ని గేమ్ సెగ్మెంట్స్ తోటి మీ ముందు ఉంటుంది మీ శృతి వెంకట్. ఆల్ రైట్, సైనింగ్ off now. Ta-ta.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
5: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్.

రేడియో సెరఫీ శ్రోతలందరికీ శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే సిగ్నేచర్ షో. ఇవాళ ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. మీరు మొదటగా విన్న పాట శంకరాభరణం సినిమా నుంచి, శంకర నాద శరీరాపర, నాద శరీరా పర, వేద విహారాహర జీవేశ్వర శంకర. ఈ పాటతో ఎందుకు మొదలు పెట్టాను అంటే, వేటూరి వీరాభిమానిగా, తెలుగు సాహిత్యాభిలాషిగా, తెలుగు పాట అంటే ఇష్టమున్నవాడిగా ఈ పాటతోటి, ఈ పాట మీద ఈ మధ్య సాంఘిక మాధ్యమంలో అనవసరమైన అలజడి ఒకటి, దాని మీద చర్చలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. వేటూరి సుందరరామ్ మూర్తి ఒక మేరు నగ శిఖరం, ఒక కొండ అంచు. అతను పాటల ప్రపంచానికి మకుటం లేని మహారాజా. ఆయన తెలుగు భాషలోను సంస్కృతాంధ్రాలలోను అత్యంత పాండిత్యమున్న మహనీయుడు. ఆయన రాస్తే అక్షరం, ఆయన చెప్పింది శిలాశాసనం అంతే. ఆయన పాటని కూడా తప్పులు పట్టడం లేదా అందులో విషయాలన్నింటినీ కూడా అటు ఇటు కెలకడం అనేది, అంటే మన వైపు విద్వత్తు ఉండి ఉండవచ్చు, ఎక్కడో ఏదో అనిపించవచ్చు. ధిక్కరీంద్రజిత అని పాడేశారు బాలుగారు, అది ధా కాదు. ఆయన చెప్పుకున్నారు చాలాసార్లు కూడా, అది ఒత్తు ధా కాదు, మామూలుదా. ధిక్కరీంద్రజిత, హిమగరీంద్రసిత, కంధర నీల కంధర, క్షుద్రులెరుగని రుద్రవీణని నిద్రగానమిది అవతరించరా వినితరించరా. మధ్య మధ్యలో అలవోకగా సంస్కృత సమాసాలని, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, దాన్ని బట్టి పదాల ప్రయోగాన్ని సందర్భానికి అనుసరంగా వ్రాయగలిగేది, ఆ పాటని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టగలిగేది నిలబెట్టిన వారు వేటూరి సుందరరామ్ మూర్తి. మిగతా వారందరూ కూడా ఆ కొండ అంచున, ఆ శిఖరపు ఛాయలలో మనుగడ సాగిస్తున్న రచయితలు అందరూ కూడా. దాటి నా వ్యక్తిగత అభిప్రాయమే చెప్తున్నాను. వేటూరు సుందరరామ్ మూర్తి, మిగతా అలా ధిక్కరీంద్ర, ఇది కూడా బాగా నలిగిపోయిన సబ్జెక్టు. ఈ సమాసంలో, ఈ ప్రయోగంలో వ్యాకరణం ఏమిటి, జిత్ వర్సెస్ జీతా ఏమిటి, ఇవన్నీ కూడా చాలా చాలా చర్చలు జరిగిపోయాయి దీని మీద. గతంలో విపరీతంగా జరిగాయి, మామూలు కూడా కాదు. ఇదేంటి ఈ ఇంటర్నెట్ పుట్టకముందు యుగంలో, అంటే ఇంటర్నెట్ పుట్టుతున్న యుగంలో స్కిట్ అని ఒక ఉండేది, సొసైటీ ఫర్ కల్చరల్ ఇంటర్నెట్ తెలుగు అనుకుంటూ, టెక్స్ట్ బేస్డ్ క్యారెక్టర్ బేస్డ్ చర్చలు జరిగాయి అనమాట. అంటే టైపింగ్ అంటే కంప్యూటర్లో గ్రూప్స్, ఇప్పుడు సోకాల్డ్ సోషల్ మీడియా అలా ఉండేది అప్పట్లో. ఇది నేను 90s సంగతి చెప్తున్నాను. బట్ ఎనీవే, ఆ పాటలో దాని గురించి చర్చలు విపరీతంగా జరిగిపోయాయి. ఈ మధ్య మళ్ళీ మొదలెట్టారు ఫేస్బుక్ లో. బట్ ప్లీజ్ వేటూరి దగ్గర కూడా వెళ్ళకండి. అంతే, అది చెప్దామని ఆ పాటతో మొదలు పెట్టాను. మీ అందరికీ కూడా రేడియో సర్భీలో సిగ్నేచర్ షోకి స్వాగతం. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఆ పాటతో మొదలు పెట్టడానికి వేటూరి సుందరరామ్ మూర్తి గారికి మరొకసారి ఘనమైన అభిమానాన్ని ప్రకటిస్తూ ఆ పాటతో మొదలు పెట్టాను. ఇవాళ కార్యక్రమం ఏముండబోతోంది, ఏమిటి అని చెప్పుకోవడానికి, మాట్లాడడానికి అనువుగా మీరందరూ రేడియో సురభి కార్యక్రమాన్ని, సిగ్నేచర్ షోని 10 నుంచి 1 గంట వరకు ఎక్కడైనా వినొచ్చు. 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. ఈ పాటతోటి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. చాలా చాలా అందమైన డ్యూయట్, ఎందుకో గుర్తొచ్చింది.

ఇదేంటంటే నేను ఈరోజు కార్యక్రమం అంతా వినండి, మీరు విన్న తర్వాత చివరిలో మొత్తం 3 గంటలు అయిపోయిన తర్వాత కూడా ఒక పాట మీకు మనసులో మెదులుతుంటుంది. ఈ పాట నేను విన్నప్పటి నుంచి అదే పాడుకుంటున్నాను. ఈ వేళ నాలో ఎందుకో అసలు అసలు చిన్న ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది, ఎంతో శ్రావ్యంగా పాడతారు ఘనశాల మాస్టర్ సుశీలమ్మ అండ్ దాశరథి గారి. ఏమీ లేదు, చిన్న సాహిత్యం అంటే ఎంత గొప్ప గొప్ప అర్థాలు వచ్చేస్తాయో. నీలోని ఆశలని నా కోసమే, నా పిలుపు నీలో వలపులే విరిసలే అని ఆయన చెప్పడం, ఈ వేళ నాలో ఎందుకు ఆశలన్నా కానీ ఆశలని నా కోసమే అని చెప్పి ఆయన చెప్పడం, ఎంత బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్యూయట్. అసలు వాళ్ళు పాడడము, వెనకాల ఒక వేవ్ లాగా హార్మోనియం గానీ అట్లా ఇన్స్ట్రుమెంటేషన్ రావడం. మ్యూజిక్ ఇచ్చిన వారు ఆర్ గోవర్ధన్ గారు. ఆర్ గోవర్ధన్ అనే అతను ఎవరు అంటే సుదర్శన గోవర్ధన్ అనే ఒక జంట సంగీత దర్శకులు ఉన్నారు, వారిద్దరిలో ఉన్న ఆర్ గోవర్ధన్ గారు. వీరు ఇంకా ఏం సినిమాలు చేశారు తర్వాత చూసి ఇంకేమన్నా ఈయన పాటలు పట్టుకోవాలి. వీరిద్దరు కలిసి చేసింది మాత్రం చాలా చాలా సూపర్ డూపర్ హిట్ భూ కైలాస్. ఆ భూ కైలాస్ లో అన్ని పాటలు యమ హిట్, వీరిద్దరి పేరు మీద నిలిచిపోతుంది ఆ సినిమా. బట్ ఎనీవే, గోవర్ధన్ గారి మ్యూజిక్ దీనికి, దాశరథి గారి సాహిత్యం. అండ్ ఇవాళ మీకు ఏం కార్యక్రమం చేయబోతున్నాను అనే దానికి మనకు ఒక ప్రశ్న మీకు. ఆ ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్ అఫీషియల్ ఫస్ట్ డే ఎప్పుడు, సమ్మర్ వచ్చేసిందంటారా, ఎప్పటి నుంచో వేడి వాయిస్తుంది కదా, ఎండ వచ్చేస్తే సమ్మర్ వచ్చినట్ట, లేకపోతే ఒక సంక్రమణం జరిగినప్పుడు, లేకపోతే సూర్యుడు ఏదో ఒక రాశిలో ప్రవేశించినప్పుడు సమ్మర్ అవడానికి ఒక ఒక రోజు ఉంటుంది భౌగోళికంగా. ఆ రోజు ఏమిటి, వెన్ ఈజ్ అఫీషియల్ డే ఆఫ్ ద సమ్మర్, అది మీరు నాకు ఫోన్ చేసి చెప్పేసేయాలి. నేను ఏం చేయాలంటే, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంటి పట్టున ఉండరు కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇవాళ నేను చేయబోయే కార్యక్రమం పేరు ఏమిటంటే సంగీతం. మా శివ ఉన్నారు, సమ్ అని రాశాను, SOME SUM అంటే మొత్తం గీతం, సంగీతం సంగీతం సంగీతం. ఆయన సన్ కూడా అన్నారు, బయట సూర్యుడు కూడా ఉన్నారు కదా అని నేను పోస్ట్ చేసి పెట్టాను మా నా ఫేస్బుక్ లో. అండ్ దట్ అందులో కూడా సన్ ఉంటుంది, సంగీతం సంగీతం. బయట వేడిగా ఉంది సమ్మర్, కానీ ఎన్నో రకాలైన యాక్టివిటీస్ చేస్తుంటాం మనల్ని మనం చల్లబరుచుకోవడానికి. అందులో ఒకటి ముఖ్యమైనది రేడియో సర్భి వినడం, ఎందుకంటే ఇక్కడ చక్కటి పిల్ల తెమ్మెర లాంటి సమ్ ఆసమ్ పాటలు, సమ్ మాటలు, అది వాళ్ళ కార్యక్రమం. 11 గంటల నుంచి ఒక ఒక చిన్న ట్విస్ట్ ఉండిపోతుంది. ఆ ట్విస్ట్ నేను పెట్టుకున్న శీర్షికకి సరిపోయేలాగా ఉంటుంది అనమాట. నేను పెట్టుకున్న శీర్షిక ఏంటంటే సమ్ గీతం, అది నా టైటిల్, కార్యక్రమం టైటిల్ ఇవాళ. సో దాని ప్రకారంగా నేను చేయబోయే కార్యక్రమం కూడా మీరు పాల్గొనేలాగా ఉంటుంది. 11 గంటల నుంచి దానికి బిల్డప్ ఇస్తూ వెళ్తా. సరే, ఈలోపు ఈ పాట వేరండి. స్టూడియో ఫోన్ చేసేయండి 9726361966. నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, వెన్ ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ సమ్మర్ మొదలైపోయిందని అనుకుంటున్నారు కదా మీరు, కాబట్టి ఎప్పుడు మొదలైందో చెప్పండి. ఇట్స్ ద ఫస్ట్ డే ఆఫ్ సమ్మర్. 9726361966.

0: ఇళరాజ గారి ట్యూన్లు అలా వింటుంటే మైమర్చిపోతాం నిజంగా. ఇది వద్దంటే పెళ్లి అన్న సినిమా నుంచి మీరు విన్న పాట అది. జానకమ్మ గారు పాడేశారు, బాలుగారు కాదు, జానకమ్మ గారు ఇళరాజ గారి ట్యూన్ పాడేశారు ఈ పాట. వద్దంటే పెళ్లి అనే సినిమాలో ఇందులో ఉన్న నటుడు భాగ్యరాజ్ గారు. భాగ్యరాజ్ గారు నటించిన సినిమా ఇది, వద్దంటే పెళ్లి అనేది. అందులోంచి పాట ఎందుకు వినిపించాను అని మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, మాట్లాడదాం. అలాగే వాట్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ సమ్మర్ అని అడిగాను, మీరు ఫోన్ చేసి చెప్పాలి దానికి కూడాను. ఇంకా నిద్రలో తేలుకున్నారా లేదా? మా ఇందాక బాగా ఏమంటారు వార్మ్డ్ అప్ షో అయిపోయింది కదా ఉదయం. సో యా, మీ షుడ్ ఆల్ బి రెడీ. సో నాకు ఫస్ట్ డే ఆఫ్ సమ్మర్ రెడీ చెప్పండి. అలాగే మీరు బా ఏం వండుకుంటాము ఇలాంటివన్నీ మీకు చింతలు ఉంటే కనుక డెఫినెట్లీ ప్లాన్ ఆన్ గోయింగ్ టు ఫర్ అథెంటిక్ సౌత్ ఇండియన్ దక్షిణ భారత రుచుల కోసం, అసలు సిసలైన దక్షిణ భారత రుచుల కోసం ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్కి వెళ్ళిపోండి. అలా తినేసిన తర్వాత పట్టుకెళ్ళడానికి పౌడర్లు, తర్వాత మిక్సెస్, మసాలాలు, పేస్ట్లు ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు వాళ్ళ దగ్గర. పికిల్స్ అన్ని కూడా రాగిడ్డలు దొరుకుతాయి, గోంగూర అన్నం దొరుకుతుంది, మంచి రుచిగా ఉంటుంది. ఇలాంటివన్నీ నిమిషాల్లో సిద్దం మీకు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ లో. ఫ్రిస్కోన్ లిటిల్ ఎన్ వాళ్ళ లొకేషన్స్ ఉన్నాయి, a2bTexas.com లేదా ఫోన్ చేయండి 214-872-2345. అలాగే ఈ సమ్మర్ లో మీరు అటు ఇటు ట్రావెల్ ప్లాన్ చేస్తుంటే కనుక, అమెరికాకు వచ్చే వాళ్ళు ఉంటే కనుక, వాళ్ళందరి కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడికల్ ఎమర్జెన్సీస్ ఇలాంటివన్నీ, ట్రిప్ క్యాన్సిలేషన్స్ ఏం జరిగినా సరే తప్పనిసరిగా యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్ వెన్ యూ కన్సల్ట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ కెన్ చేంజ్ ఆల్సో. వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర. ఒకవేళ ఉద్యోగాలు మారుతున్నా అటు ఇటు అవుతున్నా ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సర్వీక్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: సుగాత్రి అండి. బాగున్నారా? మీకు శ్రోతలందరికీ
0: శుభోదయం. శుభోదయం సుగాత్రి గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి.
0: వెరీ గుడ్. చెప్పండి.
1: మీరు భాగ్యరాజు గారి పాట వేస్తుంటే నాకు
0: భాగ్యరాజు ఎంటర్టైనర్ బాగా బాగా సినిమా ఫీల్డ్ లో హీ హ్యాడ్ హిజ్ ఓన్ నేమ్. సో ఊరికే నేను ఆయన మీద మొత్తం కవరేజ్ కాదు కానీ తలుచుకుందాం ఒకసారి అని చెప్పి, మామూలుగా ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దగా ఏం జరుపుకోం ఇక్కడ, ఊరికే తలుచుకోవడం అది మెయిన్ గా. సో బాగా గుర్తుపెట్టారండి, భాగ్యరాజ్ ఈజ్ డెఫినెట్లీ సౌత్ ఇండియాలో బాగా రినౌండ్ ఎంటర్టైనర్, నో డౌట్. డైరెక్షన్ బాగుంటుంది, మంచి స్టోరీస్ ఉంటాయనేవి, కుటుంబ వివరమైన కథలే చెప్తారు, బాగుంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి. అండ్ ఈజ్ అ గుడ్, మంచి తెర మీద నటుడు కూడా ఆయన, బాగా నటిస్తారు, మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. ఫస్ట్ డే ఆఫ్ సమ్మర్ అడిగాను, మీకు తెలిసి ఫోన్ చేయండి. తర్వాత నా శీర్షిక ఏంటంటే ఇవాళ సమ్ గీతం అని పెట్టాను, దాని గురించి మీలో మీరందరూ పాల్గొనేలాగా 11 o'clock నుంచి ఉంటుంది అనమాట. అది ఏంటి, ఏ క్రియేటివ్ గా ఉండాలి, చాలా యాక్టివ్ గా ఉండాలి మీరందరూ, దానికి బిల్డప్ అనమాట ఇదంతా. ఓకే, ధన్యవాదాలు అండి. సో సమ్ గీతం చేస్తున్నాను ఇవాళ, సమ్ గీతం, అసమ్ పాటలు, సమ్ మాటలు అనుకుంటూ. అండ్ ఇందాక పాట విన్నాక ఇది ఊరికే ఇవన్నీ ఈ మొదల గంటలో మీకు వినిపించే పాటలకి పెద్దగా థీమ్ ఏమిటో ఏమీ లేదు, అలా అలా వినిపించుకుంటూ వెళ్ళిపోతుంటాం పాటలు. ఈ పాట కూడా చాలా చాలా క్యూట్ గా, చాలా అందంగా ఉండే ఒక మంచి డ్యూయెట్ ఈ పాట. ఏ సినిమాలో తెలిసినా లేదా నేను అడిగాను, ఇంకా దేర్ ఇస్ స్టిల్ పెండింగ్. ఏమంటారు ఫస్ట్ డే ఆఫ్ సమ్మర్ ఏంటి అని అడిగాను. ఊరికే సమ్మర్ వచ్చేసింది అని చెప్పి స్విమ్మింగ్ పూల్ దవ్వడం కాదు, ఇలాంటివి కూడా తెలుసుకోవాలి.

0: గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
1: నీ కల నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: call them at 817-829-8888.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party ya leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda just trust Swadeshi.
3: వెల్కమ్ బ్యాక్. అండ్ నాకు ఒక ఆత్మీయులు ఫోన్ చేశారు, వాళ్ళతో మాట్లాడతాను. రిత్విక్, నేను ఆన్ ఎయిర్ తీసుకున్నాను, నిన్ను యాడ్స్ అయిపోయాయి. సో రిత్విక్ ఎలా ఉన్నావు?
4: బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు?
3: బాగున్నాను బాగున్నాను. చెప్పు, ఎలా నడుస్తుంది సమ్మర్?
4: గుడ్ ఉంది,
3: వెరీ గుడ్. ఏంటి, ఏమైనా చేస్తున్నావా ప్రత్యేకంగా వేసవిలో?
4: కొంచెం
3: దోస్తులు వస్తున్నారు. వెరీ నైస్. చెప్పు, ఏమైనా పాట కావాలా? లేకపోతే నేను అడిగిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ సమ్మర్? చెప్పు, పాట ఏం కావాలి?
4: సమ్మర్ ఎప్పుడు అంటే జూన్ 21st.
3: జూన్ 21st సమ్మరా? బాగా చెప్పారా. అంటే స్టూడెంట్స్ కదా, మీకు తెలుస్తుంది తొందరగా. అంతే కదా, వెరీ నైస్ వెరీ నైస్.
4: మంచి పాట
3: నేను వేసేయాలా? మంచి పాట, సరే నీకోసం మంచి పాటలే ఉన్నాయి ఇక్కడ అన్ని. జూన్ 21st అనేది సమ్మర్ మొదటి రోజు. ఆ రోజున భౌగోళికంగా ఇంకొక విశిష్టత కూడా ఉంది, దానికి ఒక పేరుంది. ఏమంటారు, సూర్యమాన కాలమాన, వాట్ ఎవర్ టెక్నాలజీ ప్రకారంగా సమ్మర్ లో వచ్చే ఆ రోజు జూన్ 21st కి ఇంకొక సిగ్నిఫికెన్స్ ఉంది, అదేంటో చెప్పండి. 972-636-1966. ఇందాక మంచి పాట ఒకటి మధ్యలో ఆపేశాను, కొనసాగిద్దాం.

పెనవేసుకు పోతే సరి అనే పాట. ఎదలో మోహన లాహిరి ఎదుటే మోహన అల్లరి అనుకుంటూ చాలా అందమైన పాట. ఆ పాట ఏ సినిమాలో అని అడిగాను. ఈలోపు సమ్మర్ లాంగెస్ట్ డే చెప్పేశాను. లాంగెస్ట్ డే ఆఫ్ ద సమ్మర్ జూన్ 25, లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్, దాన్ని సోలిస్టిస్ అని కూడా అంటారు. అది కూడా దాని సైంటిఫిక్ నేమ్. నాకు శ్రీకాంతి చెప్పారు సరైన సమాధానం అడిగిన ప్రశ్నకి. సమ్మర్ సోలిస్టిస్ అంటారు దాన్ని. లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ జూన్ 21, సమ్మర్ మొదలైపోతుంది ఆ రోజు లాంగెస్ట్ డే. అండ్ వింటర్ సోలిస్టిస్ కూడా ఉంది, అది వింటర్ వచ్చిన ఆడుకుందాం. మనం ఇప్పుడు వేసవిలో ఉన్నాం కాబట్టి వేసవి ఆపేద్దాం. ఈ సోలిస్టిస్ అనేది ఏమిటి, ఇవన్నీ కూడా మన పిల్లలు జాగ్రఫీ నేర్చుకునే పిల్లలకి తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ బేసిక్స్ అనమాట జూన్ 21 అనేదాన్ని. సరియో సరి, ఇందాక మీకు మా అదేంటి రకరకాల భోజనాలకు వెళ్ళాలి అని చెప్తూ వచ్చాను కదా, మీరు మైత్రి రెస్టారెంట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మంచి అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మైత్రి ఇండియన్ క్యూజిన్కి వెళ్ళాలి. హిల్ టాప్ లొకేషన్స్ ఉన్నాయి, అమేజింగ్ వ్యూస్ ఉంటాయి సిటీలో. అక్కడి నుంచి కూర్చొని చూస్తే బయట కూర్చొని తినొచ్చు, కొంచెం చల్లబడ్డాక ఎండలో కూర్చొని మారిపోతారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో లోపల కూడా చల్లగా ఉంటుందండి. వాళ్ళు మంచి ప్యాద విశాలమైన ప్రాంగణం. యూ కెన్ హ్యావ్ పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఫర్ పార్టీలకి. ఇలాంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ బఫేలు, తర్వాత రాత్రి స్నాక్స్, సాయంత్రం పూట చాయ్స్ పకోడీ స్నాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. ప్రతి బైట్ లో కూడా అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ మీకు. మీకు ఏదైనా ఫంక్షన్ పార్టీలు కార్పొరేట్ ఈవెంట్స్ ఏం కావాలన్నా సరే దే గివ్ యూ బెస్ట్ క్యాటరింగ్. బ్యాంకెట్ సర్వీసెస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, గో టు మైత్రి ఇండియన్ క్యూజిన్. వాళ్ళ మధ్యాహ్నం లంచ్కి ఎక్కడికి వెళ్ళి ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇది ఇంకా అనదర్ చాయిస్ మీ అందరికి కూడా. రేడియో సురభి మీరు వింటున్నారు 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఇంకొక చాలా చలాకీగా ఉంటుంది ఈ పాట, కొత్తగా విన్నాను. అయితే మీ అందరికి ఒక చిన్న గెస్సింగ్ గేమ్ నడుస్తున్నది. నేను 11 గంటల నుంచి మీరందరూ పార్టిసిపేట్ చేసేలాగా ఒక ఫన్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్, ఇంకో క్లూ. అదే మీకు ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను కాబట్టి అది ఇంకొక క్లూ, మీకు ఇంకొక హింట్ అనమాట. ఏం చేయబోతున్నా అనేది మీరు ఊహించగలిగితే బాగుంటుంది. నా శీర్షిక పేరు సమ్ సమ్ గీతం. సన్ గీతం కూడా, సన్ కూడా ఉంది కదా బయట. మరి ఇవన్నీ చెప్తున్నాను, ఏదో ఎక్స్పెరిమెంట్ అంటున్నాను, ఫన్ అంటున్నాను, మీరందరూ పాల్గొనాలి అంటున్నాను. ఏంటో ఊహించగలిగితే బాగుంటుంది. ఈ పాట వింటూ ఫోన్ చేసేయండి 9726361966. What is this golden sparrow?

ఎంత క్యూట్ గా ఉంది కదా పాట, గోల్డ్ అండ్ స్పారో ఈ కింగ్ ఎవరు సింగింగ్ డ్యూయట్ కి ఎవరు పేరు ఎవరు అనుకుంటే ఎంత బాగా బాగా పాడారు, ఎంత బాగా పాడారు. ఇది అంటే ఈ మధ్య కాలం అంటే ఇంకా కొత్తగా వచ్చింది, చార్ట్ బస్టర్ అవుతుంది డెఫినెట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధనుష్ చాలా టేస్ట్ఫుల్ గా ఉంటాయి, ఇది ఆల్మోస్ట్ కొలవేరి కొలవేరి టైప్ లో అనిపిస్తుంది నాకు. అండ్ ప్రియాంక మోహన్ చాలా క్యూట్ గా ఉంటారు ఇందులో. అండ్ ట్యూన్ కూడా జీవి ప్రకాష్ ఇచ్చారు, అండ్ తను కూడా వన్ ఆఫ్ ద అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ట్యూన్స్ ఇస్తారు, బాగుంది. ఇందులో రాంబాబు గోసాల అట పాట రాసిన వారు. పక్కన గోల్డెన్ స్పారో బంగారు పిచ్చుక కొంచెం తెప్పలు అనమాట, అవి చాలా క్యూట్ గా ఉంటుంది పాట. ఐ థింక్ దిస్ విల్ బి చార్ట్ బస్టర్ పాట, సో డెఫినెట్లీ మంచి బాగుంది, బాగుంది ఈ మధ్య కాలంలో వచ్చిన పాట ఇది గోల్డెన్ స్పారో. అండ్ తర్వాత మీకు సమ్ గీతం అన్ని అసమ్ పాటలు వినిపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ చేస్తూ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ సమ్మర్ కదా, సాయంత్రాలు పిల్లల చేత ఆడించడానికి యూఆర్ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ క్రికెట్ సంబంధించింది. ఇంకా క్రికెట్ ఫీవర్ నడుస్తుంది, మొన్న ఎన్ని వెళ్ళి మన వాళ్ళు ఐర్లాండ్లో ఓడిపోయారు, మళ్ళీ బలగా బాగా షాక్ కొట్టింది. అదే కదా మనం ఏమంటారు, అస్త్రాలు జమి చెట్టు మీద దాచిపెట్టి యుద్ధం చేయరాదు నాయన. ఒక ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇన్ ఐపీఎల్ వాడిని పక్కన పెట్టేసి టీంలో తీసుకొని డెబ్యూ ఇవ్వకుండా ఐర్లాండ్ అనే దేశానికి వెళ్ళి ఐర్లాండ్ తోటి కొట్టించుకోవడం అంటే మరి ఏమంటారు దాన్ని, హౌ. అలా అయిపోయింది చివరికి, ఐర్లాండ్ దేశానికి వెళ్ళి ఫస్ట్ టైం ఎవర్ ఐర్లాండ్ అనే దేశం ఇండియా మీద ఎనీ ఫార్మాట్ లో గెలవడం అలా అయింది చివరికి. అండ్ ఇప్పుడు రెండో మ్యాచ్ కూడా నడుస్తున్నది, దాంట్లో కూడా ఇబ్బంది పడిపోతున్నారు, 154/8 కొట్టారు ఐర్లాండ్ వాళ్ళు. అండ్ ఇప్పుడు 54/4 ఇండియా. సో ఏమవుతుంది, మనం వేరే దేశాలకు వెళ్లి ఫ్లాట్ ట్రాక్లు కాకుండా ఆడలేమా అనేది ప్రశ్న. వై ఆర్ వి ప్లేయింగ్ ఓల్డర్ ఇయర్ ప్లేయర్స్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అక్కడ పక్కన పెట్టుకుని. సో రెండో మ్యాచ్ లో కూడా మళ్లీ సంజు శాంసన్ ఆడిచ్చారు అభిషేక్ శర్మ, వాళ్ళిద్దరు ఫస్ట్ రెండు బాళ్లలో వెళ్ళిపోయారు, సూపర్ అసలు. అది మ్యాటర్, ఇండియా ఇస్ రైట్ నౌ స్ట్రగ్లింగ్ 54/4 స్టిల్ 100 రన్స్ టు చేజ్. మళ్ళా రెండో మ్యాచ్ కూడా ఓడిపోతే సిరీస్ పాయ. సో దెన్ దర్ ఇస్ వైభవ సూర్యవంశీ వెయిటింగ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీకంటే, మీ క్రికెట్ ఫీవర్ నడుస్తుంది కాబట్టి ఎంఎల్సీ కూడా మొదలైపోయింది. సో క్రికెట్ బ్యాట్ కోసం చూస్తుంటే కనుక ఈ టెన్నిస్ బాల్స్ ఉంటాయి మంచిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి, తర్వాత అలాగే బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ కావాలి ఫర్ ఫ్యామిలీ, క్యారమ్ బోర్డు కావాలి, ఇలాంటివన్నిటికీ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఇండియా బజార్ అంటే ఓన్లీ కూరగాయలు ఉంటాయి అనుకుంటున్నారా, ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. సో వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఇండోర్ గేమింగ్ ఎసెన్షియల్స్. నేను ఇప్పుడే కాదు, ఇది గతంలో కూడా చాలా సార్లు నాకు కావాల్సిన క్రికెట్ గేర్ ఆడుకున్నాను. సో క్రికెట్ బ్యాట్లు, టెన్నిస్ బాళ్లు, బ్యాడ్మింటన్ గేర్లు, క్యారమ్ బోర్డులు ఇలాంటి వాటి అంతా కూడా జస్ట్ హెడ్ టు ఇండియా బజార్, లెట్ ద గేమ్స్ బిగిన్. సరే ఇంకొక పాట విందాం, ఇది ఏ సినిమాలో తెలిసే స్టూడియో ఫోన్ చేయండి. సంగీతం సంగీతం సమ్ పాటలు సమ్ మాటలు పదకొండు గంటల నుంచి మీరు నాతో పాల్గొనాలి. దానికి ఒక క్రియేటివ్ థీమ్ అనుకున్నాను, అది ఏమిటో మీరు ఊహించగలరో చూద్దాం. 972-636-1966 కి ఫోన్ చేసేసేయండి.

ఈ మధ్య వచ్చి కొంచెం అలా మనోరంజకంగా ఉన్న మంచి ట్యూన్స్ అలా బీట్స్ డాన్స్ బీట్స్ అవన్నీ కూడా అయితే దీనికి కూడా మ్యూజిక్ జీవి ప్రకాష్ ఇచ్చారు. నేనేమో అలా అనుకోలేదు, నాకు నచ్చిన పాటలు అలా పెట్టా. సింగర్ కూడా అందులో సుభాషియే, ఇందులో కూడా సుభాషియే, మేబీ అందువల్లనేమో నాకు కనెక్ట్ అయ్యాను. ఆ పాట రాసిన వారు వేరు, ఈ పాట రాసిన వారు రామజోగా శాస్త్రి. కొత్త కొత్త పెపి సాంగ్స్ సంగీతం సాహిత్యం ఇవ్వడం కూడా శాస్త్రికి బాగా కొట్టిన పిండి. సరే మీరందరూ జూలై 4th వీకెండ్ కి ఏం ప్లాన్ చేయకుండా ఈ ఊర్లో ఉంటే కనుక 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఒక గొప్ప ఆవిష్కరణ జరుగుతుంది డాలస్ లో రాధాకృష్ణ ఆలయంలో. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది. మూల విరాట్ విగ్రహాన్ని తీసుకొచ్చి గర్భగృహంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది. 5 రోజులు ఉత్సవాలుంటాయి. అందరూ భక్తులందరూ కూడా రాధాకృష్ణ ఆలయంలో జరిగే వేడుకల్లో ఇంటిల్లిపాది పాల్గొనండి. మీరు వాటికి ఏదైనా డొనేషన్స్ స్పాన్సర్షిప్ ఇలాంటివన్నీ చేయాలనుకుంటే డెఫినెట్లీ గో టు రాధాకృష్ణ టెంపుల్ .net ఫర్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ఫర్మేషన్ అండ్ హౌ టు కాంట్రిబ్యూట్ అస్ వెల్. రాధాకృష్ణ టెంపుల్ ఆలయంలో ఉన్నది మీకు తెలియకపోతే కనుక జూలై 1st, జూలై 5th ఈ ఉత్సవం.

ఇంకొక హింట్ ఇస్తాను మీకు. ఈ మధ్య ఒక వెరైటీ సినిమా వచ్చింది, ఇలాగే ఉంటుంది పేరు కూడా. ఇంకంతకంటే నేను చెప్పలేదు. నేను పెట్టిన నా షో టైటిల్ ఏంటి, వాళ్ళ సంసం గీతం అంటున్నాను. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, ఇలాగే చాలా ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్, ఇలాగే కాదు ఒక ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్. ఇతను ఈ దర్శకుడు అటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి నంబర్ వన్ తెలుగు ఫీల్డ్ లో. అదొక హింట్. ఆయన పేరుతోటి సరిపోయేటట్టుగా ఒక సినిమా కూడా వచ్చింది ఈ మధ్య, అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్. ఇంతకుముందు ఇలాంటి సినిమా రాలేదు. ఇన్ని హింట్లు ఇచ్చేసాను. సో నేను 11 గంటల నుంచి నేను అడగబోయే వెరైటీ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే దానికి సంబంధించినది. సంసం గీతం వింటున్నాం ఇవాళ రేడియో సర్వీలో సిగ్నేచర్ షో. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. ఫోన్ చేసేయండి మరి సంసం గీతం 9726361966. మీరు ఫోన్ చేసి వింటున్నారంటేనే నేను 11 గంటల నుంచి మిమ్మల్ని పార్టిసిపేటివ్ గా ఉండేదానికి అవకాశం ఉంది.

అలా అలా అలా అన్ని ఆ వైబ్ ఉన్న పాటలు వచ్చేస్తున్నాయి. సరే నాకు ఆన్సర్ వచ్చింది, శ్రీకాంత్ చెప్పారు సంగీతం, సంగీతం అని పెట్టాను కదా, సంసం గీతం అంటున్నాను కదా, ఇంకా సంగీతం చెప్పేస్తారు అనుకున్నాను నేను. సంగీతం అనే సినిమా వచ్చింది ఈ మధ్య. సో 11 గంటల నుంచి ఏం చేయబోతున్నాను, స్వప్న గారు కూడా ఫోన్ చేసి చెప్పారు ఏం చేయబోతున్నాను అనే దానికి ఆన్సర్ చెప్పేశారు. కాబట్టి నేను మీ అందరితోటి అది చేయడానికి మిమ్మల్ని ఫుల్ వార్మప్ చేసేసాను ఇప్పటిదాకా. సో 11 గంటల నుంచి విల్ ట్రై, ఒక డిపెండింగ్ ఆన్ మీ పార్టిసిపేషన్ ఆఫ్ కోర్స్. అది ఏం చేద్దామంటే, సంగీతం అనే సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఆ సినిమాలో మొత్తం పాటలే ఉంటాయి, మాటలుండవు, మొత్తం పాటలే ఉంటాయి, మాటలుండవు. అలాంటి సినిమా అది. 11 గంటల నుంచి విల్ ట్రై ఫర్ అన్ ఎక్స్పెరిమెంట్. నేను మీతో మాట్లాడనండి, కార్యక్రమం అంతా పాటలతో చేస్తానండి, అలాగే ఉంటుందండి, మీరు వింటుంటే మీకు అలవాటు అయిపోతుందండి, టన్ అలా ఉంటుందండి. ఏదో నాకు తెలియదు ఇది ఎట్లా వెళ్తుంది, నాకు అస్సలు హ్యావ్ నో ఐడియా. మీరు ఫోన్ చేసి, మీరు ఫోన్ చేస్తే మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకుంటా, మీరు కూడా మాట్లాడకూడదండి, అదండి కార్యక్రమం. 2.5 గంటల సినిమా ఆయన తీయగలగాలండి, ఒక అరగంట గంట మనం కార్యక్రమం చేయలేమా, చేద్దామేమో చూద్దామా. దాట్ ఈస్ ది ఎక్స్పెరిమెంట్, దాట్ ఈస్ ద

ఎక్స్పెరిమెంట్ మీతో అన్నది కాబట్టి బీబీబీబీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇందాక అలా అలా అనుకుంటూ ఆ వైబ్ ఉన్న పాటలన్నీ వచ్చేసాయి కాబట్టి ఈ పాట వినిపిస్తాను. దీన్ని 11 గంటలకు వెళ్ళిపోదాం. 11 గంటల మనం చక్కగా సింగ్ గీతం సంసం గీతం అన్ని చేసేసుకుందాం. ఏమంటారు? బీ రెడీ. ఎవరు ఫోన్ చేస్తారు చూద్దాం. నేనైతే 11 గంటల నుంచి మీతో మాట్లాడినబ్బా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా ఐ హావ్ మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్ ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్ టాప్ నాచ్ టేస్ట్ బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది నాకు దాని ఆన్సర్ తెలుసు మై త్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్ విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్ స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి మీ దగ్గరలో ఉన్న అర్వింగ్ సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected because help is always within reach.
3: అన్ని పెట్టుకున్నాందా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
5: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ Student Insurance, SNR Insurance.
6: రేడియో సర్వీస్ శ్రోతలారా ఉన్నారా మీరంతా కార్యక్రమం వింటున్నారా ఈరోజు మీ వ్యాఖ్యాత నేను భాస్కర్ మీరంతా వింటుంటే చేసేయండి ఫోన్లు ఏం చేయబోతున్నాను మీకు ముందే చెప్పాను చెప్పానా లేదా మీరంతా ఏం చేయాలంటే ఓ ఫోను కొట్టి మాట్లాడండి కాదండి కాదండి పాటలాడండి ఇదంతా ఎవ్వరు చేశారండి ఈ పాట వింటే అర్థమవుతుందండి మరి స్టూడియోకు ఫోన్ చేసి మాట్లాడేయండి కాదండి పాటలాడేయండి 107.9 HD3 అమెరికాలో తెలుగు నేస్తాం

0: శ్రోతలారా విన్నారా ఆ పాట? మీరు నాతో పాటలాడడానికి ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు. నమస్కారం అండి. మీరంతా ఉన్నారు ఆ నేర్లో సౌజన్య గారు, రామ్ గారు. రామ్ గారు కదా కదా, మీ పేరేంటండి?
1: అవునండి.
0: మీరంతా పాటలతో ఎలా మాట్లాడతారు చూద్దామా.
2: పాటలతో ఎలా మాట్లాడతాం భాస్కర్ గారు? పాడతాము గాని
0: మీ వేసవి అంతా ఎలా ఎలా సాగుతుంది?
1: ఎండ ఎండగా
0: మరి చల్లదనానికి చేస్తున్నారు, మరి చల్లదనానికి ఏం చేస్తున్నారు?
1: చల్లదనానికి మజ్జిగ ఉందిగా,
0: మజ్జిగలో ఏమైనా వేసుకుంటారా?
1: కొత్తిమీర ఇవన్నీ వేసుకుని బాడీకి చల్లదనం కోసం తాగుతాం.
0: చాలా చక్కగా చెప్పారండి సౌజన్య గారు. మరి ఇలాంటి పాటలు ఏమున్నాయో మీకు తెలుసా? మీకేమైనా పాటలు గుర్తొస్తున్నాయా? సరే, మీకోసం ఒక పాట వినిపిస్తాను, చక్కగా వినేయండి. అది ఏ సినిమాలోదో ఫోన్ చేసి చెప్పకండి, పాడండి, ఏమంటారండి? చాలా చాలా ధన్యవాదాలు. ఒక అరగంట చేద్దామా, ఒక గంట చేద్దామా? మీరు చెప్పి, మీ బట్టి ఉంటుంది ఎంతకాలం సాగుతుందో ఈ గీతం, ఈ సంగీతం. చాలా చాలా సంతోషం సౌజన్య గారు, రామ్ గారు.

0: మాకొక్క శ్రోత ఫోను చేసి చకమక పెట్టేస్తున్నారు. నేనేం చెయ్యాలో నాకు తెలియట్లేదు. మీరు ఆనేరు అలా కాదండి, మీరు మాట్లాడకూడదండి. ఇదంతా పాటలతోటే నడవాలి.
1: పాటలతోనే చెప్తామండి.
0: మీ పేరు చెప్పకుండా మీ పాట చెప్పండి.
1: నేను మనసున్న రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నామండి.
0: మనసున్న రాష్ట్రమేదండి తెలియక తికమక పెట్టి.
1: ఆ రాష్ట్రంలో అందరికి చాలా మనసు ఉంటుంది.
0: మనసున్న
1: మనుషులందరూ మనసున్న మనుషులే
0: కాదండి. టెక్సస్ లోనే అంతా మనసులు ఉందా? నిండా నిండా మనసులు మనసులు మనసులు మనసులు అన్ని కూడా టెక్సస్ లోనే ఉంటాయి.
1: టెక్సస్ వరకు ఏ ఆలోచిస్తే ఎలాగండి? టెక్సస్ దాటి వేరే పరిధిని కూడా ఆలోచించాలండి.
0: ఇంకా మనసున్న రాష్ట్రాల కోసం మేము వర్జీనియా వెళ్ళాలండి. కాదండి,
1: మనసున్న మాటలోనే రాష్ట్రం పేరు కూడా ఉందండి.
0: మాటలంటే మాస చూసేటానండి.
1: వచ్చారు వచ్చారు, రాష్ట్రం దగ్గరికి వచ్చారు.
0: మాస చూసేట్టు అబ్బో మనసు చూసేట్టు అన్నట్టుగా ఉందండి.
1: అదే కదా.
0: సరే, మీకోసం అడిగిన పాట, మీరేదైనా పాట కోరారా?
1: చెప్పాను కదా పాట, మన మనసు తెలుసుకునే పాట. ఓం నమః గీతాంజలి సినిమా నుంచి ఇళయరాజా వారి మ్యూజిక్ లో.
0: ఇళయరాజా వారి మ్యూజిక్ లో మీకోసం మంచి పాట, చాలా చాలా ఇష్టమైన పాట, వినేసేయండి.
1: ధన్యవాదాలండి, మళ్ళీ కలుద్దామండి.
0: చాలా చాలా సంతోషం మనమందరం ఈ సెగ్మెంట్ లో సింగ్ గీతం.
1: ఇంతకీ నేను ఎవరో తెలియలేదండి, మళ్ళీ కలుద్దాం.
0: చాలా చాలా ధన్యోస్మి.
1: ధన్యవాదాలండి.

ಹೃದಯ ಕವುಗಿಲಿನು ಕಲಿಸಿ ಕರಿಗೆ ನೀಲನು. ಮೀರಂದರೂ ఆ పాట వినేశారు కదా, అది మా హేమగారు కోరారు. తను అటువైపు ఉంటారు, రాష్ట్రం ఇంకా తెలియలేదు. ఏమిటిలా పాటలేమిటి అనుకోకండి, ఎందుకంటే ఒక గొప్ప ఆయన పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసేశాడు. ఆ గొప్ప ఆయన సంగీతం అన్నారు, సంగీతం అన్నారు. మరి మీరంతా ఫోన్ చేసి సంగీతం చెయ్యగలరా? మా హేమ గారు చేశారు, ఓం నమ అడిగారు, మీకోసం వినిపించ. ఇటువంటి పాటలతోటి వచ్చే అరగంట నడిపిస్తా. మీరందరూ ఫోన్ చేసి నాతోటి పాల్గొనాలి. మీరంతా ఫోన్ చేయాల్సిన నెంబర్ ఏమిటో మీకు తెలుసు. ఇది కూడా పాటల్లోనే చెప్పాలా? ఎలా ఎలా ఎలా? 9729726361966. మీరందరూ ఫోన్ చేసి పాటలు పాడతారా? చూద్దాము ఎలా చేస్తారు. ఎందుకంటే చిన్న హింట్ ఇస్తా ఎలా చెయ్యవచ్చో. ఏదైనా పెద్ద పాట తీసుకొని ఆ పాటలో ఆ పాటకున్న రాగం మీరు పాడేయచ్చు. ఇలా ఇలా

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళు వస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు. ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: అమరైన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమ పోటి వారికి ఇక్కడ.
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య. గడప దాటి ఇటు వస్తే

కొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: కాలు నిండి సరసం. ఏళ్లు ముదురుతున్న కొద్దీ
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు
2: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
0: కొత్త వాళ్ల ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరు పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పానే ఆయనే ఈయన.

0: రండి రండి రండి, ఫోన్ చేయండి. ఫోను చేస్తే షో ఎంతో సందడిగా ఉంటుందండి. సింగీతం చేస్తున్నానండి. మీరంతా యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. ట్రైమ్ ఇప్పుడు ఇలా కావాలి మనకి. మీరంతా మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా మా వెబ్సైట్ radiosurabhi.com కు వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఉన్నామండి. ఇవి అన్నీ మీకోసం మేమంతా చేశామండి. మీరెక్కడికి వెళితే అక్కడ మేముంటామండి. రేడియో సురభిలో ఇది సిగ్నేచర్ షో అండి. మీకోసం శనివారం, ఆదివారం 10 నుంచి 1 గంట వరకు. ఈరోజు మీకోసం నేను భాస్కర్ భాస్కర్ భాస్కర్. ఏమిటండి ఈ వైనం అనుకుంటున్నారా? ఇది అంతా సంగీతం మీరు చేస్తారా? సంగీతం సంగీతం చేస్తున్నాం ఈరోజు మీకోసం. పాటలతో, మాటలతో, ఆటలతో చేద్దామా? చెయ్యండి మీరు ఫోన్ చెయ్యండి. టన్ టన్ టన్ టన్ టన్ టన్ టన్ టట టన్ టన్. ఈ పాట ఏ సినిమాది? చూద్దాము ఎవరు ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు. మీరు ఫోన్ చేశారండి, ఆ నేరు ఉన్నారండి.
1: వచ్చేసామండి మాట్లాడడానికండి.
0: మాట్లాడడానికండి, ఇవి మాటలు కాదండి.
1: మరేమిటండి?
0: మీరెవరండి? మీ పేరు చెప్పండి.
1: నా పేరు సుజాత అండి.
0: పేరులోనే గాత్రముంది, మీ మాట పాట అండి.
1: ధన్యవాదాలండి మీకు.
0: ఏ పాట కావాలో కోరుకోండి.
1: ఇలాంటి పాట అండి, మావి చిగురు సినిమా అనుకుంటాండి.
0: పాట
1: కోదండరాముడంట అమ్మలారా అండి.
0: ఆ పాట కావాలని నాకు తెలిసిందండి, ఎందుకంటే అది సుగాత్రి టేస్ట్ అండి.
1: కోదండరాముడంటే అందరికి కావాలండి.
0: కోదండరాముడంట అమ్మలాల పాట మీకోసం ఇప్పుడు వినిపిస్తానంట. వింటూ ఉండండి రేడియో సురభి.
1: ఉంటామండి మేము, వింటూ ఉంటామండి.
0: ధన్యవాదాలండి. సుగాత్రి గారు కోరిన పాట మీకు నచ్చుతుందండి.

బాడీ మాత్రం బేషుగ్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి, అడపా గాలి కొడితే సరిపోతుంది.

0: వస్తున్నాడు, అమ్మాయిని పిలిపించండి.
1: వధువు వస్తున్నది.
0: బాబాయ్ నీ పీసాల సైడ్కి పెట్టి అమ్మాయిని తీసుకోండి.
1: వధువు వస్తున్నది.
2: కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది
0: నీ మొహం. ఆవిడ మా పిన్ని ఆలస్యం చేస్తే మా వాడు ఆడవాళ్ళందరినీ పెళ్లి కూతురు అనుకున్నట్లున్నాడు. అసలు హీరోయిన్.

0: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Go!
5: నేను మీ చంద్రబోసిని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
8: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: శ్రోతలందరికీ పునఃస్వాగతం సిగ్నేచర్ షోకి. సంగీతం చేస్తున్నాను, మీరంతా ఫోన్ చేసి నాతో మాట్లాడతారా? మాట్లాడతారా? లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు, లేవు లేవు. మా నవీన్ గారు ఫోన్ చేసి అడిగారండి, చక్కటి పాట మీకోసం ఇదిగోనండి. మాటలన్నీ పాటలుగా వస్తాయండి, చిన్న ప్రయత్నం చేసేస్తే చాలునండి. చెయ్యండి, ఫోన్ చెయ్యండి.

మీరు విన్న ఆ పాట లిటిల్ సోల్జర్ సినిమాలోది మీకంత నచ్చిందని ఆశిస్తున్నాను. మనమంతా సంగీతం చేసుకుందామా? మీరు ఫోన్ చేస్తేనే ఈ ప్రయోగం పనిచేస్తుందండి. భోజనాల చింత వద్దండి, అడయారు ఆనంద్ భవనికి మీరు వెళ్ళిపోండి. అందమైన అద్భుతమైన దక్షిణ భారత రుచులన్నీ మీకోసం క్షణాల్లో సిద్ధమండి. మంచి గోంగూర భోజనమండి, రాగి ఇడ్లీలు, పచ్చళ్ళు, పొళ్ళు, మసాలాలు ఇంటికి కూడా తీసుకెళ్ళండి. అడయారు ఆనంద్ భవన్, A2BTexas.com 214-872-2345. మీరు వింటున్నారు సంగీతం అన్న షో, సిగ్నేచర్ షోలో ఈరోజు మీ నేస్తం నేను భాస్కర్. ఫోన్ చెయ్యండి, మాట్లాడేయండి, ఈ పాట వినేసి ఏ సినిమా లేదు చెప్పేసేయండి, చెప్పేసేయండి. మాటలన్నీ పాటల్లాగా ఉంటే ఇలాగుంటుందండి.

వడకడికి వస్తుంది. మబ్బులతో పరుపును కుట్టి పాలనురుగు దుప్పటి చుట్టి

సురభి మీ అందరి కోసం 24 గంటలు ప్రసారం అవుతూనే ఉంటుంది. ఎక్కడెక్కడ వినవచ్చు మీకు తెలుసా? 107.9 HD3 రేడియో సురభి .com లో. ఇంకా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్నట్టు మీకు తెలుసా, అన్ని పాటలకు, ఇలాంటి పాటలకు అన్నిటికీ మూలం ఏమిటో తెలుసా? తెలిస్తే ఫోను చెయ్యండి. ఇందాక సూర్యగారు, బాలాజీ గారు, వారి పిల్లలు సన్నీ, బన్నీ, వాళ్ళంతా లిటిల్ సోల్జర్స్ అంట. కానీ అప్పుడే నేను లిటిల్ సోల్జర్స్ వినిపించేశానంట. అందుకని వాళ్ళ అబ్బాయి సన్నీ, వాళ్ళమ్మాయి బన్నీ, వారి కోసం ఈ పాట మన బన్నీది. ఏ సినిమాలో తెలుసా మీకు ఇలాంటి పాటల మాటల, వాటికి ఏది మూలం తెలుసా మీకు? 972-636-1966 కి ఫోన్ చేసేయండి.

తిరువిన్న ఆ పాట ఏ సినిమా దండి, తెలిస్తే ఫోన్ చేసి నాకు చెప్పేయండి. మైత్రి ఇండియన్ రెస్టారెంట్ కెళ్ళి మంచి భోజనాలు చేసేయండి. ఈరోజు మీతోటి మాటలు లేవండి, నేను మీతోటి పాటలేనండి. సంగీతం సంగీతం సంగీతం చేస్తున్న షో పేరు ఇది ఏనండి. మీకోసం ఈ పాట నేను వినిపిస్తానండి. ఎందుకండి ఈ పాటలో ప్రత్యేకత ఏమిటండి, మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి.

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏవైనా.
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. అతడెవరయ్యా అంటే,

అత్యాచారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సో

ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగాని సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునే వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున

అధికదరా వీటన్నిటికీ మూలం. ఒకప్పుడు మనం గమనిస్తే ఇలా రాగానే ఎలా ఉన్నావు అని పలకరించకుండా బావా ఎప్పుడు వచ్చిదీవు అని పద్యంలో పలకరించేవారు. మరి ఈ సంగీతం సంగీతం అనే ఈ ప్రయోగానికి ఈ పాటతో తెరవేద్దాం. ఏమంటారు? మీకు నచ్చితే ఫోన్ చేసి చెప్పేయండి 9726361966. పాడడానికి ఎందుకండి మా మాటం మీ అందరికీ కదా. ప్రతి ఇంట ప్రతి పూట ప్రతి పాట ప్రతి మాట పాటలాగా ఉండాలి. బ్రతుకంత ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ఇది నేను చెప్పలేదు, ఎవరు చెప్పారో మీకు తెలుసు. బ్రతుకంత ప్రతి నిమిషం పాటలాగా సాగాలి కాదంటారా? ఏమంటారు? మీకోసం ఈ పాట

0: Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
7: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: ఆల్ రైట్, సో అక్కడతోటి అస్సింగ్ గీతం సంగీతం అనే ఎక్స్పెరిమెంట్ ముగిద్దాం. ఎందుకంటే మీరెవరు ఫోన్లు చేసి కొంచెం ఉత్సాహం ఉండాలి, కొంచెం చొరవ ఉండాలి, అప్పుడు ఇంకొంచెం రక్తి కడుతుంది. ఐ నో ఇట్స్ డిఫికల్ట్ వన్, కానీ ట్రై చేసి ఉండొచ్చు కదా. ఇంకొంచెం చాలా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు కానీ ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేద్దాం. ఏంటంటే క్యూ ఇయర్స్ ఏదో ఒక రాగాన్ని మనసులో అనుకోవడం, అంటే మనమే మ్యూజిక్ డైరెక్టర్ కావక్కర్లేదు, వీ కెన్ టేక్ ఎనీ ఫేమస్ పాట. ఇప్పుడు కింగ్ లా కనిపిస్తున్నాడు ఆ పాట ఉంది కదా, వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నాడు, అది మాటలే అలా రాగం కట్టేశారు. గొప్ప వాళ్ళు కీరవాణి రాజా ఉన్నాడు కట్టడం వేరు, మనం అప్పటికప్పుడు రాగాలు కట్టడం కొంచెం కష్టం కదా. అందుకని ఏం చేయాలంటే ఏదో ఒక పాటను తీసుకుని దాన్ని అనుకరిస్తూ వీడేంటి రేడియో చేస్తున్నాడు అలా అలా ఏదో ఒక రాగం అనుకుని దాని ప్రకారంగా అలా పాడుకుంటూ వెళ్ళచ్చు. దట్ వాజ్ ఎక్స్పెరిమెంట్ సింగ్ గీతం అనే సినిమా. 94-year-old లెజెండ్ సింగీతం శ్రీనివాసరావు గారు, నాగేశ్వరన్ ప్రొడ్యూస్ చేశారు. ఒక మొత్తం సినిమాలో 2 గంటల పాటు సాగే సినిమా మొత్తం పాటలతో ఉండడం అనేది జస్ట్ అ జీనియస్. అంటే స్టోరీ టెల్లింగ్ త్రూ పాటలు అనేది కొత్త ఏం కాదు ఇన్నవి. అందుకని మీకు హరికథ వినిపించాను. హరికథ అంటే కథని పాటలా చెప్పడమే, కథా గానం అది. ఒక కథని తీసుకుని గానం చేస్తూ చెప్తారు, అందులో అది ఆ కథ ఎలా ఉంటుంది అనేది పద్యము గద్యము పాట మాట అన్నీ కలుపుకుంటూ అన్నిటికీ రిధం ఉంటుంది, అన్నిటికీ ఒక ట్యూన్ ఉంటుంది, ఒక తాళం ఉంటుంది. తిడితే తిట్టావు కానీ తాళంలో తిట్టు, తడతా తిడతడతా అనుకుంటూ ఆయన ఇళరాజా గారు చేసినట్టుగా. సో వీటికన్నిటికీ ఆదిభట్ల నారాయణ దాస్ గారు హరికథ పితామహుడి కింద, ఆయన హరికథా పితామహుడి కింద అనుకుంటే ఆయన ఆద్యం పోశారు ఈ కథాగానం అనే చేసేది, లేదా పాటలతోటి మాటలని పాటలుగా చెప్పడము అనేది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఎ మూవీ టు డూ దాట్. పుష్పక్ అనేది మాటలు లేకుండా చేశారు, ఇలా ఎన్ని రకాలు చేశారు మహానుభావుడు కదా. సరే ఇందాక పాట కొనసాగిద్దాం. నాకు భారతదేశం నుంచి వచ్చిన యశోద గారు, సుధాకర్ గారు కార్యక్రమం వింటున్నారట. ఇందాక శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు ఫ్రిస్కో నుంచి, చాలా సంతోషంగా ఉంది. ఈ పాట కొనసాగిస్తాను. ఇంకా వచ్చే గంట పాటు కొన్ని పాటలు ఇలాగే విన్నాం, సంగీతం సంగీతం అనుకున్నాం, కానీ ఇంకా మీరు పాడక్కర్లేదులేండి, మామూలుగా మాట్లాడడానికి ఫోన్ చేసేయండి నాతో. ఆ పాడేది ఒకరికి ఒక జస్ట్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ఐ థింక్ 1 hour లాగిస్తాను అనుకోలేదు, బట్ అలా నడిచింది, మంచి పాటలు కూడా వచ్చాయి. సో ఈ పాటను ముగిస్తాను, అండ్ దెన్ యూ కెన్ కాల్ మీ ఫర్ ఎనీ డెడికేషన్స్ రిక్వెస్ట్ దట్ యూ మే హ్యావ్. ఏ పాడైనా సరే కోరొచ్చు, మీకోసం వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇందాక పాట కొనసాగిద్దాం. మీరు వింటున్నది రేడియో సర్బిలో సిగ్నేచర్ షో. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం.

0: సార్లు చెప్పానా పిలవద్దని? మూడు రోజుల నుంచి ఫోన్ చేయలేరే.
1: ఆగండి, మేము ఆనే తీసుకుంటే ఆనేళ్ళని తిట్టండి, ఆగండి. అయ్యా నాకు అయ్యా శ్రీకాంత్ గారు మీరు ఆనేరు ఉన్నారండి, మీకు ఇష్టం, మీ ఇష్టం వచ్చిన పాటలో పాడేసి తిట్టేయండి.
2: బాబోయ్ మాకంత టాలెంట్ లేదు సార్, ఇందాక మీరు చెప్పిన ట్రిక్ ను వాడి ఏదో కష్టపడి ఒక లైన్ తయారు చేశాం.
1: ఏమిటా లైన్? ఏమిటి
2: ఏంటి? ఈ రోజు మాకి హింస అని.
3: అదే శ్రీకాంత్ గారు ఇంట్లోనే ఉంది అంశనాథం అండి శ్రీకాంత్ గారు అంటున్నాను నేను.
1: బాగుందండి,
2: మీ స్పిరిట్ బాగుంది ఆ సినిమాలోంచి, మీరు ఆ స్పిరిట్ ని తీసుకొని దాన్ని ఇట్లా అందరికి స్ప్రెడ్ చేయడం అనేది అది చాలా అభినందించాల్సిన విషయం.
1: బ్రతుకంత ప్రతి నిమిషం పాటలాగా సాగాలి.
2: వెరీ గుడ్, వెరీ గుడ్.
3: పాటలాగా కాదు,
1: పాటలాగా సాగ కదా. భలే భలే భలే, హింసలాగ్ కాదన్నారు. బరే నిజమేనండి, నిజమే నిజమే. ఒకసారి ఏమవుతుందంటే ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు చాలా రిస్క్ ఉంటుంది ఇటువైపు నా వైపు నుంచి. మొత్తం నా స్టాక్ నేను పడేసుకుంటున్నాను, అయినా కూడా మీరు ఎంత ఓపికగా విన్నారు. ఎప్పుడు మానేస్తాడో ఈ వ్యక్తిని చూశారు కదా.
2: లేదు లేదు సార్, అంటే దానిలో ఉన్న స్పిరిట్ ని అర్థం చేసుకున్నారు మేము. దానిలో ఉన్న ఏమంటారు ప్రజలకి
1: ఆరాటాన్ని
2: పంచాలి, ఆరాటాన్ని అర్థం, ఆరాటం తోటి మీరు చేసిన పోరాటాన్ని.
1: బా ఇదే కవితను మీరు పాటలు చెప్తే ఎంత బాగుంటుంది.
2: బాగుపోయి అందుకోసమే కదా 2 గంటల నుంచి రేడియో అక్కడ ఉంటే కనుక ఓ మైల్ దూరం పరిగెడుతున్నాను నేను.
1: సరే సార్, శ్రీకాంత్ గారు మేము హర్టెడ్. సార్ థ్యాంక్ యూ సో మచ్, శ్రీకాంత్ గారు అండ్ కృష్ణ గారు ధన్యవాదాలు. ఫోన్
2: చేసినందుకు
1: రైట్ రైట్ బాయ్. అలా ఒక్కొక్కసారి ఏదో చేస్తుంటామండి, అలా చేసినప్పుడు ఏదో అవుతుంటుంది, మనం ఏం చేస్తాం దానికి కదా. కానీ మీరందరూ నా స్పిరిట్ అర్థం చేసుకున్నారు, అది నాకు చాలా నచ్చింది. యశోద గారు, సుధాకర్ గారు భారతదేశం నుంచి వచ్చారు, డాలస్కి వచ్చారంటే ఇంకో భారతదేశంలో ఇంకొక ఒక రాష్ట్రానికి వచ్చినట్టు అనుకోండి, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, డాలస్పురం అని మూడు రాష్ట్రాల కింద తెలుగు వారికి మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మీరు ఈ రాష్ట్రానికి వచ్చినందుకు మీ అందరికీ స్వాగతిస్తూ మీకు నచ్చిన పాట. ఈ పాట వినేసి మళ్ళీ ఫోన్ చేయండి నా కోసం.

మీరు విన్న పాట అంతఃపురం సినిమా నుంచి రాజ గారి సంగీతానికి చిత్ర గారు పాడారు. అసలేం గుర్తుకు రాదు. సుధాకర్ గారు, యశోద గారు, మీకు ఆ పాట నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. మీరు విని కొత్తగా ఊరు వచ్చారు కాబట్టి ఊరు ఎలా ఉంది, ఇక్కడ వేడి ఎలా ఉంది, అక్కడ వేడి తెప్పించుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ వేడిలో పడ్డారేంటి అనుకుంటున్నారా, ఊరు ఎలా ఉంది ఇవన్నీ చెప్పడానికి ఫోన్ చేయండి. రేడియో సురభి మీ డాలస్ అనుభూతుల్లో భాగమైనది మాకు ఆనందంగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వారు భోజనాల కోసం వెతుక్కోకుండా అలా బయట తిరుగుతున్నప్పుడు వెళ్ళడానికి చాయిసెస్ కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మంచి రేడియో సర్వీస్ సపోర్టర్స్ కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది. అలాగే అడియార్ ఆనంద్ భవన్కి వెళ్ళండి, మంచి ఆథెంటిక్ దక్షిణ భారత రుచులు ఉంటాయి మీకు అక్కడ. మంచి మంచి పొళ్ళు పచ్చళ్ళు కూడా ఒకవేళ భారతదేశం తీసుకురాకపోతే సరుకులు బరువులు ఎక్కువైపోతే తీసుకురాలేం కదా ఒకసారి. ఇక్కడ నుంచి వాడుకోవాలనుకుంటే మిక్సెస్, పౌడర్లు, మసాలాలు, పేస్ట్లు అన్ని ఇక్కడ దొరుకుతాయి. మంచి రాగి ఇడ్లీలు అంటే ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. గోంగూర రైస్ కూడా ఉంది అక్కడ మీకు. ఇలాంటివన్నీ రకరకాల రుచులు మీకు క్షణాల్లో సిద్ధం. అడయార్ ఆనంద్ భవన్, ATBTexas.com. అక్కడికి వెళ్తే లేదా ఫోన్ చేసేయండి 214, మీ ఇంట్లో వాళ్ళని ఫోన్ చేయమని చెప్పండి 214-870-2345. అలాగే మైత్రి వాళ్ళది కూడా ఇంకో రెస్టారెంట్ ఉంది, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ దొరుకుతాయి అక్కడ. హిల్ టాప్ మంచిగా కొండ మీద కూర్చొని తినచ్చు. అలా పట్టణం అంతా కనిపిస్తుంటుంది, అక్కడ నుంచి మంచి వ్యూయింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళచ్చు, అందరు కలిసి. అండ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ బఫేలు, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనాలు అన్ని ఉంటాయి అక్కడ, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్. ఒకవేళ లేదు ఇంట్లోనే అందరు వచ్చారు కదా పార్టీలు పిలిపించుకుందాము చేసుకుందాము అంటే కేటరింగ్ కూడా చేస్తారు వాళ్ళు. ఈ మామూలు ఫంక్షన్లు పార్టీలు కాకుండా కార్పొరేట్ ఈవెంట్స్ కూడా చేస్తారట. బెస్ట్ క్యాటరింగ్ ఇన్ ద టౌన్. బ్యాంకెట్ సిరీస్ కూడా ఉన్నాయి, మీరు అక్కడే పార్టీ చేసుకోవాలంటే. ఇలాంటివన్నీ ఎందుకు మైత్రి ఇండియన్ క్యూజిన్కు వెళ్ళిపోండి చక్కగా. దే ఆర్ సర్వింగ్ నౌ ఇన్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అలాగే మీ మనవాళ్ళు మనవాళ్ళు ఎవరైనా క్రికెట్ ఆడుతూ ఉంటే కనుక వాళ్ళ కోసం క్రికెట్ బ్యాట్లు ఇండియా నుంచి ఏం చేసుకొస్తారు తీసుకురాలేదుగా తెచ్చుకుంటూ ఉంటే కొనుక్కోవాలనుకుంటే చక్కగా ఇండియా బజార్కి వెళితే టెన్నిసే కాదు, రాకెట్, టెన్నిస్ బాల్, సారీ క్రికెటే కాదు, రాకెట్ టెన్నిస్ ఆడడానికి, రాకెట్ బాల్ ఆడడానికి, బ్యాడ్మింటన్ ఆడడానికి, క్యారమ్ బోర్డులు ఉండవు. మీరు ఇండియా నుంచి ఇక్కడ క్యారమ్ బోర్డులు ఆడుకోవడానికి మనవాళ్ళతో మనవరాళ్ళతో ఇవన్నీ కొనుక్కోవాలంటే ఇండియా బజార్కి వెళ్ళిపోండి చక్కగా. ఇండియా బజార్లో మీరు ఇవన్నీ స్పోర్ట్స్ సంబంధించిన మనవాళ్ళకి మనవాళ్ళకి కొనియవచ్చు హాయిగా. అండ్ ఇక్కడికి వచ్చారు, మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారిని సంప్రదించమని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇవన్నీ యశోద గారికి, ఈశ్వర్ గారికి చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, వారి వెంట పెట్టుకుని మీకు చెప్తున్నా అంతే. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళందరూ వాళ్ళు ట్రావెల్ ఇన్సూరెన్స్ తో పాటు మనకు కావాల్సిన ఆరోగ్యకరమైన ఇన్సూరెన్స్ కూడా మీకు అందిస్తారు. డెఫినెట్లీ కాల్ దెమ్ 972-636-196. అది మా నెంబర్ చెప్తున్నాను. సరే, మీరందరూ ఇంకా దైవభక్తి పరంగా బాగా ఆసక్తి ఉంటుంది కాబట్టి రాధాకృష్ణ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి నుంచి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని. ఇక్కడ బాలాజీ మూల విరాట్ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేసే ఉత్సవం జూలై 1 నుంచి జూలై 5 వరకు. మీరు ప్లానింగ్ చేసుకుంటుంటారు కదా ఇక్కడ డేట్ తిరగడానికి అమెరికాలో, ఆ డేట్స్ ఇక్కడున్నరికి శుభ్రంగా పెట్టేసుకోండి. సరే, ఒక మంచి పాట విందాం. ఇంక ఈ పాటలన్నీ కూడా మీకు ఇందాక వారు కోరిన పాట వినిపించాను నేను. ఆ పాటలు కొన్ని అలాంటివే కొన్ని పట్టుకొచ్చాను, పాటల్లో మాటలు ఉండేవి, గమ్మత్తుగా ఉండే పాటలు కొన్ని వినిపిస్తాను. దాన్ని మీరు ఏదైనా సరే కోరేయండి, మీకు కోరిన పాటలు కూడా వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. 972-636-1966 ఫోన్ చేసేయండి. సమ్మర్ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? సన్

ఆల్ రైట్, మనం చక్కటి పాటలు వినేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించేద్దాం. మీరందరూ కూడా మీ పళ్ళు దనదలా మెరుస్తూ ఉండాలి అంటే, మీ లేదా మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటే తప్పనిసరిగా డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారి దగ్గరికి వెళ్ళండి. వారు 49 రోజులకే మీకు పూర్తి దంత పరీక్ష, ఎక్స్రే ఇవన్నీ చేస్తున్నారు. ది కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49 ఇస్ ఎ గ్రేట్ డీల్. మీ స్మైల్ అండ్ హెల్దీగా ఉంచుకోవడం కోసం, మీ పళ్ళని హెల్దీగా ఉంచుకోవడం కోసం స్పెషల్ ఆఫర్ని మిస్ అవ్వకండి. కాల్ దెమ్ టుడే అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ 3234 ఫారెస్ట్ లైన్, డాలస్, టెక్సస్. సరే, ఇంకొక చక్కటి పాట విందాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 972-636-1966. మీరు వింటున్నది రేడియో సెర్బియా 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం ఇవాళ ఈ కార్యక్రమంలో మీ నేస్తం నేను భాస్కర్ రాయవరం. రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

మేడం సార్ మేడం మేడం మేడం మేడం సార్ మేడం మేడం అనే పాట వచ్చింది కదా, అదే డైలాగ్ ఉండేది కదా సినిమాలో, ఆ డైలాగ్ ని పట్టుకుని మేడం సార్ మేడం అంతే అని, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా నుంచి వచ్చిన పాట అది, అది మీకోసం తీసుకొచ్చా. సరే అలాంటిదే ఇంకొకటి ఉంటుంది, ఏమండవ్ నాని గారు అనుకుంటూ ఈ పాట వేసింది మరి తెలిసి స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీకు ఏ పాట కావాలన్నా సరే రేడియో సార్ ఫోన్ చేసేయండి, కోరేసేయండి, మీకోసం వినిపించేస్తాను.

0: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
3: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
0: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
0: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్నొచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
6: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డే, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ. సిగ్నేచర్ షోలో చివరి అరగంటకి స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం సిగ్నేచర్ షో ప్రసారం అవుతుంది. ఈ రోజు ఇక్కడి నుంచి ఎప్పటిదాకా 10 నుంచి 1 గంట వరకు. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. సంగీతం సంసం పాటలు ఆసం పాటలు సంసం మాటలు అలా అనుకుంటూ మొదల్లో అన్ని కొంచెం పాటలు వినిపించాను. నేను మధ్యలో ఒక ప్రయోగం చేశాను, సంగీతం ప్రయోగం. ఆ సినిమా యాక్చువల్లీ సంగీతం శ్రీనివాసరావు గారు తీసినందుకు అభినందించాలి. 1994 హీ స్టిల్ క్రియేటివ్లీ ఫ్లోయింగ్ లైక్ దాట్ అండ్ డిఎస్పి మ్యూజిక్ ఇచ్చారు దానికి. అండ్ మల్టిపుల్ రైటర్స్ ఉన్నారు, పాటల రచయితలు ఎక్కువ మంది. అంటే వాళ్ల గురించి ఇంకా బాగా ప్రస్ఫుటంగా చెప్పింటే బాగుండదు అనిపించింది. ఎందుకంటే పాటలతోటి మాటలన్నీ కూడా పాటల్లాగా రాసే వాళ్ళు, అంటే పాటల రచయిత కూడా బాగా హైలైట్ అవ్వాలి. లుక్స్ లైక్ మల్టిపుల్ పీపుల్ పెండెడ్ అంటే డైలాగ్ రైటర్లు కానీ లేకపోతే డిఎస్పి హిమ్సెల్ఫ్ ఆర్ సంగీతం గారు మేబీ నాగ్ హూఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అందరూ కూడా పాటలు వనమాలి రాసినట్టున్నారు కొన్ని. బట్ వాళ్ళు కూడా కొంచెం హైలైట్ అయితే బాగుంటుంది అనిపించింది. బట్ ఐ థింక్ నేను రషెస్ చూడడము, తర్వాత పాటలు విన్నాను, సంగీతం సినిమాలో వచ్చిన పాటలు అవి విన్నా. సో ఓవరాల్ గా మళ్ళీ చూడాలి ఆ సినిమా అనిపిస్తుంది. బట్ ఇంకొక మాట చెప్పాలి మీ అందరికీ కూడా, మీరు క్రికెట్ ఫాలో అవుతున్నారా? ఇట్స్ ఎ డిజాస్ట్రస్ వీకెండ్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఇన్ జనరల్. ఒకటి, భారత మెన్స్ టీమ్ ఆఫ్టర్ విన్నింగ్ ద వరల్డ్ కప్ ఛాంపియన్స్, T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్, వాళ్ళ విక్టరీ ల్యాప్ మొదలవ్వాలి లెక్క ప్రకారం. దే వర్ టూరింగ్ ఐర్లాండ్, ఐర్లాండ్ లో వెళ్లి ఆడి గెలిచేస్తారు అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఐర్లాండ్ చిన్న దేశం, వాళ్ళందులోనూ సగం టీమే ఆడుతున్నారు. వాళ్ళ అంటే ప్లేయర్స్ అందరూ మెయిన్ ప్లేయర్స్ కాదు, మన వాళ్ళేమో ఫుల్ టీమ్ ఆడిస్తున్నారు. విచ్ శ్రేయస్ అయ్యర్ ఎస్ ఎ న్యూ క్యాప్టెన్ వెళ్లి మొదటి 2 మ్యాచ్లు అడ్డంగా ఓడిపోయారు. 2-0 తోటి సిరీస్ ఓడిపోయారు. ఒక 16 కన్సిక్యూటివ్ సిరీస్ విన్స్ అనే రికార్డ్ ఏదైతే ఉన్నదో వీ లాస్ట్ ఇట్. అండ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వెళ్లిపోయిన తర్వాత నవ్ శ్రేయస్ అయ్యర్ స్టార్ట్ చేశారు. అండ్ వీ లాస్ట్ 2 మ్యాచెస్ ఇన్ ఎ రో ఇన్ ఐర్లాండ్. ఐర్లాండ్ దేశానికి మాత్రం ఇది బ్రహ్మాండమైన వీకెండ్. ఎంతో కష్టపడి చాలా ప్యాషన్తో క్రికెట్ ఆడతారు వాళ్ళు ఐర్లాండ్ దేశంలో. అలా చిన్న దేశంతో మనము అక్కడికి వెళ్లి వాళ్ళ గడ్డ మీద 2 మ్యాచ్లు వరుస పెట్టి ఓడిపోయాం. 2 మ్యాచ్ దగ్గరకు వచ్చారు, ఒకరంతో ఓడిపోయారు, బట్ ఓడిపోయారు స్టిల్. వీ షుడ్ హవ్ వన్ బోత్ మ్యాచెస్ ఈజీలీ. అండ్ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, సంజు శాంసన్ లాంటి వాళ్ళని పోయిన వరల్డ్ కప్ వరకు ఆడిచ్చారంటే అర్థం ఉంది. దేర్ వాజ్ ఎ నీడ్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ అవర్ నెక్స్ట్ వరల్డ్ కప్ తో అక్కడ టీమ్ బిల్డ్ చేయడానికి వై సంజు శాంసన్ ఈస్ పార్ట్ ఆఫ్ ద మిక్స్ ఆఫ్ ప్లేయర్స్ అని నాకు అర్థం కాదు. 2 మ్యాచ్ల్లో ఈ వాజ్ డిజాస్ట్రస్ అండ్ ఐ థింక్ దాట్స్ వాట్ కాంట్రిబ్యూటెడ్ టు 2 లాసెస్ ఇన్ మై వ్యూ. మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తే మెయిన్ రీజన్ అది. వైభవ సూర్యవంశీ లాంటి యంగ్ టాలెంట్ పక్కన పెట్టుకుని డెబ్యూ ఇవ్వకుండా ఇప్పుడు 3 మ్యాచ్లు ఇస్తారు. 2 చచ్చిపోయిన రబ్బర్లో 3 మ్యాచ్లు దే విల్ ప్లే సూర్య, ఐ నో సూర్యవంశీ దట్ ఈస్. అండ్ అదొకటి. తర్వాత ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ నాక్డ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి. ఇండియన్ ఉమెన్ టీమ్ సపోజ్ టు బి గోయింగ్ ఆల్ ద వే, దే గాట్ ఎలిమినేటెడ్ ఆస్ట్రేలియా అగైన్. సో ఆస్ట్రేలియా హ్యాస్ బీన్ అవర్ నెమెసిస్ ఇన్ నాట్ ఓన్లీ హియర్ మెన్స్ టీమ్ లో కూడాను, మెనీ ప్లేసెస్ వీ గెట్ ట్రంప్డ్ బై దెమ్ ఇన్ ద వరల్డ్ కప్ ఈవెంట్స్ లో. మన 2 టీమ్స్ కూడాను మిగతా మ్యాచ్లంతా తెగ ఆడేసి వెన్ ఇట్ కమ్స్ టు ఈ టైప్ ఆఫ్ మెయిన్ ఈవెంట్స్ లో వెనకబడిపోతూ ఉంటాము. అండ్ ఇట్స్ అ డిజాస్ట్రస్ వీకెండ్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఇన్ జనరల్. సరే, ఒక హుషారైన పాట విందాం. ఇది పాట అన్నాలా మాట అన్నాలా తెలియదు, మరి తెలిస్తే ఈ పాటలో ఏమన్నా నటీనటులు ఎవరో తెలిస్తే మీరు గుర్తుపట్టేసి ఫోన్ చేసేయండి. పాట లాంటి మాట లాంటి పాట.

0: నేను
1: నేను పైన వస్తే నేను వస్తానండి.
0: ఎందుకులేండి,
1: పర్వాలేదు.
2: మీకు మీరే మాకు మేమే, ఎందుకీ నస నస రుస రుస. ద కామెడీ బిట్ సీక్వెన్సెస్ లో ద కింగ్ అని చెప్పడానికి, ఇది క్వీన్ అని చెప్పాలేమో, సావిత్రమ్మ ఉన్నారు కాబట్టి అది ది టాప్ మోస్ట్. అసలు ఎట్లా ఎన్నిసార్లు చూసినా ద హోల్ కామెడిక్ సిరీస్ ఆ సీక్వెన్స్ అంతా కూడా ఎంత అద్భుతంగా చిత్రీకరించారు, ఎంత బాగా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. సావిత్రి గారు ఒక పక్కన, ఏఎన్ఆర్ ఒక పక్కన, పక్కన ఎన్టీ వాళ్ళు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తోటి ఇట్లా అసలు అసలు ఆల్ టైమ్ అలా కూర్చుండిపోయే పాట. పాట అంటే పాట లాంటి సీక్వెన్స్ అదే కదా గొప్పతనం. మీకు మీరే మాకు మేమే అని తర్వాత సినిమాలో కూడా పెట్టారు, సినిమా కూడా వచ్చింది అదే పేరుతో. సరే, ఇలా మాటల పాటలు కలబోసిన పాటలు కొన్ని ఉన్నాయి కాబట్టి సంగీతం నడిపిస్తూ మీకోసం. ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసేయండి 9726361966.

0: ఏమిటది?
1: కాంతారాన్ని షడ్డుమని చేశాను.
0: ఓహో, శుద్ధతా వేరు చేశావా? సరే కానీ

0: దైవతాన్ని సజ్జమం చెయ్యి. దైవతాన్ని సజ్జమం చేయమంటున్నాడు మా అన్నయ్య.
1: మోహన్ అవుతుంది.
2: ఏం సార్ మోహన్ రాగం విన్నానుందా?

0: బాగుంది కదా. అలా వేదిక మీద కూర్చొని రాగాల్ని మార్చేస్తే, ఒక చిన్న స్వరం మారిస్తే ఏ రాగం ఏమైపోతుంది, షడ్జం నిజం ఏదో అని చెప్తారు. అలాగా ఇవన్నీ అజోన్ నాది కాబట్టి అడగకూడదు. మీరు అజోన్ కావాలంటే శృతి గారు శోభినాలి, సంగీత మాస్టర్ కాబట్టి తను అన్ని రాగాల్ని ఇలా షడ్జం ఎప్పుడవుతుంది, శుద్ధ సన్యాసి ఎప్పుడుతుంది, శుద్ధ సావిరి ఎప్పుడవుతుంది, ఏమిటి ఇవన్నీ కూడా చేస్తారు. చక్కగా మంచి మంచి మాటల మేళవింపుతోటి ఉన్న ఒక పాట అది మీకోసం వినిపించా. ఇంకా 15 నిమిషాలలో మన షో అయిపోతుంది కాబట్టి, అసలు ఇలా మాట్లాడుతూ ఆయన కవితావేశంతో చెప్పిన ఒక కవితకి ఆధారంగా తీసి ఒక సినిమానే తీశారు. ఆ మాటలు ఏమిటి, ఎలాంటి మాటలు, మాటలు కాదు మీకు తూటాలు, ఒక నిప్పులాగా మనల్ని కడిగేసేవి. చెప్పిన వారు ఎవరు, ఆ దాని మీద వచ్చిన సినిమా ఏమిటి చెప్పండి. 972-636-1966.
1: జనాన్ని అస్థితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోని, మారదు లోకం మారదు కాలం, కాలివాటు గమనానికి కాలివాట దేనికి, గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి, ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది శిష్యుల మార్గం, రామబాణమాపిందా రావణ కాశం, కృష్ణ గీతాపిందా నిత్య కురుక్షేత్రం, నిగ్గదీసి అడుగు ఈ శిష్యులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవక్షవాన్ని, మారదు లోకం మారదు తా.

0: తీసి అడుగు తీసిలేని జనాన్ని అడ్డితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవరు ఏమైపో. మారదు లోకం మారదు కాలం.
1: ఆ మాట చెప్పిన వారు సిరివెండ సీతారాం శాస్త్రి గారు. ఆ మాటలు విని స్ఫూర్తితోటి సినిమా తీశారు, గాయం అన్న సినిమా. అండ్ ఏం చేద్దామంటే ఈ మధ్య వచ్చిన ఒక మంచి పెద్ద హిట్ సాంగ్ వేసేద్దాం.

ఏమిటా ఇవాళ అన్ని పాటల మూడ్లో ఉన్న సంగీతం. మీరందరూ కూడా ఏం చేయాలంటే, చక్కగా మీ జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు పాటను తోడు చేసుకోండి. మీరు పాడొద్దండి, పాడుకోండి కావాలంటే, లేదా రేడియో సిరుపు పెట్టుకోండి. radiosurabhi.com ద్వారా వినొచ్చు, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ మీ హృదయానికి దగ్గరలో రేడియో సురభిని తీసుకెళ్ళండి. ఎందుకంటే మేము అమెరికాలో తెలుగు నేస్తాము. సౌండ్స్ లైక్ హోమ్ రేడియో సురభి. మీరు మీ ఇంటిని మీతో పాటు తీసుకెళ్లినట్టుగా ఉంటుంది కదా. సో ఇది మా కొత్త శీర్షిక, సౌండ్స్ లైక్ హోమ్ అనేది. అండ్ గాయం అనే సినిమా పుట్టడానికి నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం అని బాలుగారితో పాడించారు. అక్కడ శాస్త్రి గారు ఉంటారు సినిమాలో. నా ఉద్దేశంలో శాస్త్రి గారు చేత పాడించండాలి, ఎందుకంటే ఆయన పాడారు బయట చాలాసార్లు సభల్లో ఈ పాటను, కవితని ఆవేశంగా. శాస్త్రి గారు హోల్స్ హిమ్సెల్ఫ్, ఆయన బాగానే పాడగలరు కూడాను. రామ్ గోపాల్ వర్మ సినిమా గాయం సినిమా పుట్టడానికి పాట కారణం అని పెట్టినప్పుడు ఆ పాటను అక్కడ సిచ్యువేట్ చేసి ఒక సినిమాలో మంచి సందర్భంలో

ఈ పాట గురించి వ్యాఖ్యానం చేయమన్నారు కానీ ఇలాంటి వాటిని మీరు ఏం చేయాలంటే పాట మీది మాట నాది అని ఒక శీర్షిక ఉంటుంది కదా, అప్పుడు మీరు ఏదైనా పాట కోరి దాని గురించి నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు కోరండి. అయినా కూడా నాకు ఇప్పుడు సమయం అయిపోయింది, ఈ పాట గురించి మాట్లాడడానికి 2-3 నిమిషాలు సమయం చాలదు, ఎందుకంటే ఈ పాట ఒక సాగరం. సరే, మీ అందరితోటి అలా అలా మాట్లాడుకుంటూ ఈసారి పాటలాడుకుంటూ నా పాటలు నేను పడ్డాను, నా పాటల పాటలు పడ్డాను. సంగీతం సంగీతం మీ బ్రతకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అమెరికా 250 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది జూలై 4th. 250 ఇయర్స్ ఆఫ్ యుఎస్ ఇస్ ట్రెమెండస్ అకాంప్లిష్మెంట్ డిస్పైట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ వి సీ రైట్ నౌ ఇన్ ద కంట్రీ. సో మనం అందరం కూడా వి షుడ్ ఆల్ బి ప్రౌడ్ ఈ గడ్డ మీద ఉన్నందుకు, అమెరికాలో 250 సంవత్సరాల పాటు నిలిచిన ఒక గొప్ప దేశంలో ఉన్నందుకు మనం గర్వించాలి అందరు కూడా. లెట్ అస్ విష్ అమెరికా హ్యాపీ 250th birthday. జూలై 4th రాబోతుంది, లెట్ సెలబ్రేట్ ఆల్ ఆఫ్ దాట్ విత్ ప్రైడ్. బై ద వే ప్రైడ్ మంత్ కూడా ఇప్పుడు ప్రైడ్ మంత్ కంక్లూడ్ అవుతున్నది. విత్ ఆల్ ఆఫ్ దాట్ ఒక మంచి హిస్టరీని సెలబ్రేట్ చేసుకుందాం. 250 పుట్టినరోజు జూలై 4th జరుపుకుందాం. మళ్ళీ జూలై నెలలో మీ అందరితో కలుసుకుందాను. జూన్ మాసం అయిపోయింది, జూలై వస్తుంది, అప్పుడు ఇంకోలా సెలబ్రేట్ చేద్దాం. అప్పటిదాకా మీరు ఆరోగ్యంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆనందాన్ని మీ జీవితంలో తరసిలో వాళ్ళందరికీ పంచుకుంటూ ఉండండి, ఎందుకంటే పంచుకోవడమే పెంచుకోవడం. సైనింగ్ ఆఫ్, భాస్కర్ రాయవరం.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ, గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnai. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
3: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD.
4: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాల్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశి, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com or call 848-244-0213.

Are you guys ready to rock and roll? I can't hear you!

నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: 214-868-7538.
1: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: Check for city permits, approvals, and timelines. If you have large crowds, food, or stages, permissions are a must. Follow noise limits, manage parking, and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

0: జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సాల్ట్ లేక్ అండ్ మెనీ మోర్.
3: దే సే ఎ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. ఎట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నూరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వే ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్, 817-819-8888. ఇండియా టుడే USA. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హాయ్ హలో నమస్కారం. చక్కటి గణేష్ స్తుతితోటి వాటి కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. ఇది వింటూనే ఆల్మోస్ట్ అట్లీస్ట్ నా లిజనర్స్ కి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది, అంజనా వచ్చేసింది, స్టూడియోలో ఉంది, ఇంకా మంచి మంచి పాటలు లైనప్ చేసింది, కబుర్లకైతే ఇంకా బ్రేక్ ఇవ్వదు అని కదా. ఎస్, నేను వచ్చేసాను, బి రెడీ అంటున్నాను. మీ ఆర్జే అంజనా ప్రతి సండే ఆఫ్టర్నూన్ సూపర్ సూపర్ సూపర్ ఇట్ హ్యాస్ టు బి సూపర్ సండేస్ ఆర్ సూపర్ అండ్ విత్ సూపర్ అంజనా ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అందుకని మూడు సార్లు సూపర్ అని చెప్పాను. ఎనీవేస్, వెల్కమ్ టు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM. ఏంటో 7 అనేసాను, అంత తొందరగా అయిపోతుంది ఇవాళ. మూడు సార్లు అన్నాను, 3 గంటల కార్యక్రమం అంత ఈజీగా అయిపోతుందా చూద్దాం. బట్ ట్యూనిన్ అయిన శ్రోతలందరికీ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. సరే, ఇవాళ ఏం చేద్దాం? చాలా చేద్దామండి, బోలెడంత ఉంటుంది. ఎప్పుడు నేను వారానికి ఒక్కసారి కలుస్తానన్న దీంట్లో కొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ లో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మొన్న ఫ్రైడే రోజు నేను చేయలేదు షో. ఫిల్మీ ఫ్రైడేస్ యూజువల్ గా చేస్తాను కాబట్టి అట్లీస్ట్ అప్పుడు నా యొక్క ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనుకుంటా. అట్లీస్ట్ మైండ్ లో థాట్ అంటే కొన్ని ఈ ఫ్రైడే రోజు మాట్లాడదాం, మరి కొన్ని సండే కార్యక్రమానికి దాచుకుందాం అనుకుంటాను. ఇప్పుడు ఏమైంది, ఫ్రైడే నేను చేయలేదు కాబట్టి ఇంకా అసలు ఫుల్ ఆన్ ప్రోగ్రామ్ కి నేను రెడీ అయిపోయినట్టుగా మీకు నా వాయిస్ లో తెలిసిపోయి ఉంటుంది. సో బీ రెడీ. సరే, ఫర్ ఫస్ట్ గా ఏం చేద్దామంటే కిడ్స్ కోసం, చిన్నారుల కోసం కాసేపు కేటాయిద్దామండి. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ రెడీ, మీరు మంచి మంచి పాటలు పాడాలన్నా, చిట్టి పొట్టి కథలు చెప్పాలన్నా, చక్కగా ముద్దు ముద్దుగా మాట్లాడేవాళ్ళంటే నాకు మరీ మరీ ఇష్టం. అండ్ అట్ ద సేమ్ టైం చిన్నారులు తెలుగుతనాన్ని, తెలుగు పాటలని, తెలుగు పద్యాలని వారు ఇష్టంగా చెప్తే గనక అసలు వినటానికి కూడా ఎంతో బాగుంటుంది కదా. ఐఎమ్ ష్యూర్ మీరందరూ ఎస్ అనే అంటారు. సో వింటున్న శ్రోతల్లో ఇఫ్ కిడ్స్ ఆర్ అరౌండ్ డూ కాలర్స్, 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, మరి పెద్దలకు కూడా పని ఉండాలి కాబట్టి మంచి పాట వినిపిస్తాను. కిడ్స్ అన్నాను కాబట్టి చందమామ రావే గుర్తుందా? ఆ పాట చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో అది లాలిపాట, లేకపోతే అన్నం తినిపించేటప్పుడు అమ్మలు పాడే పాట. సో ఈ పాట వినండి, సినిమా ఏదో చెప్పండి, ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? సో ఈ పాటలో చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు, సినిమా టైటిల్ ఏంటి?

సిరివెన్నెల చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. ఇందులో మనకి సుహాసిని గారు మనకి లీడ్ రోల్ లో కనిపిస్తారు. అయితే ఈ పాటలో మీకు ఒక చిన్నారి వాయిస్ తోటి స్టార్ట్ అయింది కదా ఆ పాట, ఆ చిన్నారిగా నటించింది వచ్చేసి మీనా గారు, అప్పుడు బేబీ మీనా అన్నమాట. సో యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ మన హీరోయిన్ మీనా గారి మూవీ ఆ చిత్రంలోంచి నేను మీకు ఈ పాట వినిపించడం జరిగింది. మరి మంచి మంచి సాంగ్స్ లోకి వెళ్దాం. నా దగ్గర అయితే చాలా ఉన్నాయి. నాకు ఎందుకో ఇవాళ కొన్ని 80s సాంగ్స్ బాగా గుర్తుకొస్తున్నాయి. ఐ డోంట్ నో వై, బట్ ఇట్స్ అప్ టు యూ. మీరు ఎటువంటి పాటలు వినాలనుకుంటున్నారో మీరు కాల్ చేసి చెప్పండి. నేను మిక్స్ అండ్ మ్యాచ్ కింద సమ్మేళనం అంటాం కదా మనం సామాన్యంగా, అలా వేద్దామని అనుకుంటున్నాను. కొన్ని 80s పాటలు, ఒకటి రెండు 90s, మాక్సిమం ఒక గత 5-6 ఏళ్ల నుంచి వచ్చిన పాటలనే ఇవాళ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తాను. మధ్యలో ఒక 10% ఏమంటారు? అబ్బాయి వద్దండి, మొత్తం ఇదే వేయండి, వీలైతే హిందీ సాంగ్స్ కూడా వేయండి అంటారా? మీ చాయిస్. సో వాట్ ఈస్ యువర్ చాయిస్ ఆఫ్ మ్యూజిక్ రైట్ నౌ? అది మీరు మాకు కాల్ చేసి చెప్పండి. 9726361966 స్టూడియో నెంబర్. సరే మరి ఇవాళ మనం ఏం చేస్తాం కార్యక్రమంలో అంటే గనక చాలా చేస్తాము. ఇవాళ నేను అనుకుని వచ్చిన కాన్సెప్ట్ ఒక పాయింట్ మీద మాట్లాడదాం అనుకున్నాను కాసేపు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ లైక్ నో మీ నుంచి వస్తుంది దానికి సంబంధించిన, ఎందుకంటే ఏదైనా ఒక పాయింట్ నేను చెప్పాననుకోండి అది లెక్చర్ అవుతుంది. మీరు కాన్స్టెంట్ గా కాల్స్ చేస్తూ నాకు చెప్తూ ఉంటే, ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే కార్యక్రమం సరదాగా సాగుతుంది. సరే ఈలోగా ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాను. థింక్ అబౌట్ ఇట్, ఆన్సర్ తెలిస్తే డోంట్ డిలే టు కాల్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి. క్వశ్చన్ ఏంటంటే, You will find me in Mercury, Earth, Mars, Jupiter, Saturn and Uranus, but never Neptune or in Venus. What am I?

అదండి, నేను ప్రశ్న మరొక్కసారి రిపీట్ చేస్తాను, అంతే లాస్ట్ ఛాన్స్. ఆ తర్వాత ఐ విల్ యాక్చువల్లీ స్టార్ట్ షో. మనం డిస్కషన్ ఏంటి, ఇవాళ ఏ విషయంగా మాట్లాడుకుందాం అనుకున్నాం, దానికోసం వెళ్ళాలి కదా. మరి నేను ఇందాక ఒక చిన్న ప్రశ్న అడిగాను, సమాధానం తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. ప్రశ్న ఏంటంటే, యూ విల్ ఫైండ్ మీ ఇన్ మెర్క్యూరీ, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, బట్ నెవర్ ఇన్ నెప్ట్యూన్ ఆర్ వీనస్. వాట్ ఆమ్ ఐ?

ఆల్మోస్ట్ ఎవ్రీడే వింటున్నాం కదా ఈ పాట. సినిమా మూవీ గురించి టాక్, మూవీ గురించి విశేషాల కంటే మటుకు పాటలు అయితే హిట్ అనండి, అన్డౌటెడ్లీ కదా. ఎస్ సరే, నేను ఇందాక అడిగిన ప్రశ్న వింటే, ఐ మీన్ దానికి సమాధానం వింటే మీరు నవ్వుకుంటారు. దానికి సమాధానం వచ్చేసి లెటర్ ఆర్. ఎస్, ఆర్ అనే అక్షరం. ఈ అన్ని ప్లానెట్స్ నేమ్స్ రాసినప్పుడు ఆర్ అనే అక్షరం ఉంటుంది. ఈ రెండు ప్లానెట్స్ దాంట్లో అది కనిపించదు. మరీ సైంటిఫిక్ గా అంత డీప్ గా ఆలోచిస్తే ఎట్లా చెప్పండి, ఎక్కువ లాజిక్ వెతకక్కర్ లేదు, అవసరం లేదు. ఇలాంటి మరికొన్ని రెడీ చేశాను. ఆఫ్టర్ ద కమర్షియల్ బ్రేక్ మనం మరింత ఆడుకుందాం. బట్ చక్కటి నవ్వు అయితే వచ్చింది కదా ఆన్సర్ తెలియగానే. మరి ఆ నవ్వుని పదిలంగా దాచుకోండి. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే గనక డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారు ఉన్నారు. ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ అట్ $49. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని ఏ మాత్రం మిస్ అవ్వకండి. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సాస్.

0: లంచ్ కి ఎక్కడ కన్నా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
3: నీ కల నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: 151 North Nolan Drive, South Lake, Texas. Or call them at 817-829-8888.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: What a day, I'm completely exhausted. Dinner plans enti?
4: Nenu em undaledi ee roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
5: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేసి తర్వాత మరింత సమాచారం అందిస్తాను. మన యాడ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే మన ప్రోగ్రామ్ లో ఇవాళ కార్యక్రమంలో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ అందులో కూడా వెళ్దాం. ముందుగా ప్రశ్న ఏంటంటే, ఇందాకటి ప్రశ్నతో సమానంగానే ఉంది ఇది కూడా, వాట్ ఈస్ ద 3-letter word దట్ స్టార్ట్స్ విత్ గ్యాస్? వాట్ ఈస్ ద 3-letter word దట్ స్టార్ట్స్ విత్ గ్యాస్? అది ప్రశ్న మీకు. సరే, మీరు ఆలోచించి కాల్ చేసేలోగా మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఆల్రెడీ మీకు తెలుసు, 9726361966 ఇస్ అవర్ స్టూడియో నెంబర్. మీరు ఆలోచిస్తూ డైల్ చేయండి. ఈలోగా నేను మీకు మన డాలస్ లో ఉన్న మంచి మంచి రెస్టారెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అందించేస్తాను. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీరు చూస్తుంటే గనక యూ హెడ్ టు మైత్రేయస్ ఇండియన్ కుజైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తో పాటుగా స్పేషియస్ సీటింగ్ ఉంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తో చిల్లవడానికి అయితే మటుకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొదలుపెట్టి లంచ్, బుఫేస్, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్లోనూ అథెంటిక్ ఇండియన్ టేస్ట్ అయితే మాత్రం గ్యారంటీ. ఇంతేకాదండి, మీ ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ ఇలాంటివన్నిటి కోసం అన్ని చోట్ల బ్రేక్ఫాస్ట్ ఇక్కడ, లంచ్ ఇక్కడ, స్నాక్స్ ఇక్కడ అనకుండా హాయిగా అన్ని ఒకే దగ్గర. The best place for catering and banquet services in town, Maitri's Indian Cuisine. Adanmata. Idi two locations, in fact, 3 locations lo undi. They are now in Irving, South Lake and Frisco. Adi. Good. Manamu, ivala ye vishayanga maatladukundam anaku anipinchina aalochanalo ee madhya vachina thought entante, hostel life andi. Ante naku అమెరికాలోనూ ఇట్లా విదేశాల్లో హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది, సమ్ టైమ్స్ వి కాల్ ఇట్ ఎ డామ్ ఆర్ సంథింగ్. ఇవాళ రేపు అందరం ఆ చర్చలో ఉన్నాం కాబట్టి అది బ్రెయిన్ లో తిరుగుతూ ఉంది. డామ్ అంటారా, ద వే ఇట్ వర్క్స్ అవుట్ హియర్. బట్ ఇండియాలో మటుకు స్కూల్స్ కైనా, మన కాలేజ్ లైఫ్ లో అయినా హాస్టల్ అనేది ఒకటి ఉంటుంది. సామాన్యంగా కాలేజెస్ కి, యూజువల్లీ గ్రాడ్ స్కూల్స్ కి, అంటే మనకి గ్రాడ్యుయేషన్ చదివే సమయంలో చాలా మంది హైదరాబాద్ అలాంటి ప్రదేశాలకు వచ్చి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసి అక్కడ హాస్టల్లో ఉండి మరీ కాలేజ్ చదువుకున్నారు. అయితే హాస్టల్ లైఫ్ లో మాట్లాడడానికి ఎంతో ఉంటుంది కదా, దేర్ లాట్స్ టు టాక్ అబౌట్. మనము ఫ్రెండ్స్ గురించి, కాలేజ్ లైఫ్ గురించి, లెక్చరర్స్ గురించి అంతా చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటాం. హాస్టల్ లైఫ్ గురించి చాలా తక్కువ మాట్లాడతామేమో అని నాకు అనిపించింది. బట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఇప్పుడు హాస్టల్లో ఉండలేదు, సో ఐ డోంట్ నో అంత గొప్ప గొప్పగా. నాకు ఎందుకంటే ఇక్కడ అక్కడ విన్నవి నాకు నా ఫ్రెండ్స్ చెప్పింది. హాస్టల్ ఫ్రెండ్స్ ని నేను చాలా వరకు, నాకు ఫ్రెండ్స్ కదా, సో ఆ విధంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. బట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ, హాస్టల్ లైఫ్ ని మీరు ఎంజాయ్ చేశారా? లేదా చిన్నప్పుడు అంటూ ఉంటారు చూడండి, ఎక్కువ అలా చేశారంటే హాస్టల్ వేసి పడేస్తాను నిన్ను అని. ఆ టైప్ లో పెద్దలు బెదిరించేలాగా ఉండిందా మీ హాస్టల్? వాట్ ఈస్ యువర్ హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్? అది బ్యాక్ హోమ్ ఇన్ ఇండియా అయితే మరింత రిలేటబుల్ గా ఉంటుంది. మీలో ఎవరెవరు హాస్టల్లో ఉండి చదువుకున్నారు అండ్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? పర్వాలేదు పర్వాలేదు, చెప్పొచ్చు చెప్పొచ్చు. దిస్ ద రైట్ టైం. 9726361966 ఈస్ ద నెంబర్.

గబ్బర్ సింగ్ మూవీ నుంచి మనం ఈ పాట వినేసాం. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM సూపర్ గా మనం ఈ షోని నిర్వహించుకుంటాం. అయితే మీరు ఇవాళ పార్టిసిపేట్ చేసి మాతో చెప్పవలసిన విషయం ఏంటి, పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి ఇవాళ అంటే గనక హాస్టల్ లైఫ్ అండి. ఎంతో మందికి అదొక ఎక్స్పీరియన్స్, కొంతమందికి అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, కొంతమందికి అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా మంది మోర్ దాన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ హాస్టల్ లైఫ్ లో స్పెషల్ గా నేర్చుకున్నారు హౌ టు సర్వైవ్ అని అంటారు కదా. హాస్టల్ లైఫ్ ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ లైఫ్ ని చూపిస్తుంది అని. అంటే సామాన్యంగా ఎలా ఉంటుందంటే, చాలా వరకు నేను కంపేర్ చేసి ఇండియా గురించి మాట్లాడుతున్నాను, అక్కడ ఊళ్ళల్లో ఉండి ఊళ్ళల్లో పుట్టి పెరిగి అంటే కొన్ని స్మాల్ టౌన్స్ లోంచి ఉన్నవాళ్ళు కూడా సడన్ గా ఒక సిటీ లైఫ్ లో వస్తే, అఫ్ కోర్స్ ఏ ఇంజనీరింగ్ ఓ ఏ బిఏనో బిఎస్సీఓ బీకామ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ కోర్స్ చేయడానికి సడన్ గా ఒక సిటీ లైఫ్ కి వచ్చినప్పుడు అదే ఒక పెద్ద ట్రాన్సిషన్, అదొక పెద్ద అదేమంటారు ఒక ఝట్కా లాగా ఉంటుంది. దాంతో పాటు హాస్టల్ లైఫ్, హాస్టల్ లైఫ్ వచ్చేసాక ఎలా ఉంటుందంటే ముందు నుంచి ఊహించుకున్నది వేరు, అక్కడికి వెళ్ళాక మనకి మన సొంతంగా నేర్చుకోవాలి. ఎవ్రీబడి హ్యాస్ టు స్ట్రగుల్ ఆన్ దేర్ ఓన్ అంటారు కదా, వాళ్ళకి ఉండే స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి, వాటిల్లోంచి లెర్నింగ్ ఎంత ఉంటుందంటే దట్స్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ విచ్ యూ డోంట్, అంటే టెక్స్ట్ బుక్ లోను క్లాస్ రూమ్ లోను లేని లెర్నింగ్ ఒకేసారి ఒక 1 year ఆఫ్ హాస్టల్ లైఫ్ లో కూడా చాలా ఉంటుంది అని అంటారన్నమాట సామాన్యంగా. సో అక్కడ ఎప్పుడైనా కొన్నిసార్లు హాస్టల్లో ఉండి చదువుకుని వచ్చిన వాళ్ళకైతే లైఫ్ లో ఎక్కడైనా బతికేస్తారు అని అదొక లాగా కూడా అనేవాళ్ళు ఒకప్పుడు. సో ఐ డోంట్ నో మీరు ఎవరైనా హాస్టల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే డూ కాలర్స్ అండ్ షేర్. అలా కాదండి, హాస్టల్ ఎప్పుడైపోతుందా అని కష్టపడ్డాము, మా వార్డెన్ ఉంది చూసారు అన్నారనుకోండి, పర్లేదు ఆ విషయం కూడా మాతో షేర్ చేసుకోండి. ఏంటంటే అయిపోయింది కదా అట్లీస్ట్ మనకి. నేనేమంటానంటే ఒక 20 years back అయితే హాస్టల్స్ రకరకాలుగా, నేను చెప్తున్నట్టుగా వెరైటీ వెరైటీగా ఉండేవి, కొన్ని చాలా బాగుండేవి కాస్ట్ ప్రకారంగా అలా ఇలా అంటూ. ఇప్పుడు ఒక 2-3 years నుంచి వాట్ ఐ హావ్ హర్డ్ ఇస్ లైక్ చాలా నీట్ గా, చాలా రిస్ట్రిక్షన్స్ తోటి, చాలా సేఫ్టీ మెషర్స్ తోటి చాలా బాగా రన్ చేస్తున్నారు ఇవాళ రేపు హాస్టల్స్ అనేసి. సో ఏదైనా సరే మీ ఎక్స్పీరియన్స్ ఉంటే జోడించి మాతో షేర్ చేసుకుంటే అప్పుడు మనం తెలుసుకుందాం కొత్త కొత్త విశేషాలు.

హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా. సుమంత్, అశ్విన్ మరియు నిహారిక ఇందులో నటించారు. ఆ మూవీ నుంచి ఈ పాట నేను మీకు వినిపించడం జరిగింది. మీకేమైనా రిక్వెస్ట్ సాంగ్ ఉంటే దిస్ ఇస్ ద టైమ్ 9726361966 స్టూడియో నెంబర్. సరే, దీని తర్వాత నేను మన మూవీస్ లోంచి హాస్టల్ క్లిప్పింగ్స్ కొన్ని ఉంటాయి కదా, హాస్టల్ సన్నివేశాలు, వాటిని కూడా లైనప్ చేసి మీకోసం తీసుకొచ్చాను, వినిపిస్తాను. బట్ మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే తప్పకుండా కాల్ చేయండి. హాస్టల్ లైఫ్ లో అసలు ఎలా ఉంటుంది? సామాన్యంగా ఏంటంటే మనకి కాలేజ్ స్కూలు చదువు వాతావరణం, కాలేజ్ చదువు, లెక్చరర్లు, అసైన్మెంట్లు, టెస్ట్లు, హడావిడి, ఇదంతా ఒక లెక్క అందే అంటాం కదా. స్కూల్ కంటే కనీసం ట్యూషన్ అవి వెళ్లి ఏదో చదివి ఏదో చేస్తారు. కాలేజ్కి వచ్చాక యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ ఓన్. చాలా కష్టపడి చదవాల్సి వస్తుంది, చదువు మీద కూడా ఫోకస్ కావాలి, అండ్ మనం తీసుకునే సబ్జెక్ట్ పరంగా మనకి దానికి తగినంత వర్క్ కూడా ఉంటుంది. అది ఒక టెన్షన్ అయితే మనకి ఇంట్లో ఉండే వెసులుబాటు కాలేజ్ హాస్టల్ లైఫ్ లో ఉండదు. ఆబ్వియస్లీ దే హ్యావ్ అ డిఫరెంట్ రొటీన్, డిఫరెంట్ టైం టేబుల్, డిఫరెంట్ ఫుడ్, ఒక్కటనేంటి రకరకాలుగా ఉంటుంది. సో మనం తెలిసిన కొన్ని విషయాల్ని లైనప్ చేసి మాట్లాడుకుందాం. ముందుగా లెట్స్ స్టార్ట్ విత్ ఫుడ్. ఫుడ్ గురించి మాట్లాడాలంటే మీరు మీ హాస్టల్ లైఫ్ లో ఫుడ్ ని ఎంజాయ్ చేశారా లేదా? ఇప్పుడైతే నేను అన్నాను కదా, ఈ మధ్య గత 2-3 ఏళ్లగా ఎలా ఉంటుందంటే హాస్టల్స్ ఇండియాలో, నేను విన్న మేజర్ హాస్టల్స్ అంటే మరీ ఇంకా నాకు తెలియదు, కానీ మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇక్కడ మంచి మంచి సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అన్ని మంచి ప్లేసెస్ లో మటుకు ప్రాపర్ హాస్టల్ అంటే అందులో కూడా మన అంటే డీలక్స్, లగ్జరీ అలా అంటా చూడండి, హోటల్ రూమ్స్ లాగా ఆ స్టైల్లో వాళ్ళు కూడా దాన్ని చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హాస్టల్లో రూమ్మేట్స్ ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళని, థర్డ్ ఇయర్ వాళ్ళని, ఫోర్త్ ఇయర్ వాళ్ళని అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పెట్టి, అండ్ ఫస్ట్ ఇయర్ ని సెపరేట్ పెట్టి ముందు ఫస్ట్ 1 ఇయర్ దే హ్యావ్ దమ్ యాజ్ అ సెపరేట్, సో దట్ వాళ్ళు ఎక్కువగా మింగిల్ అవుతారు అంటూ అదొక సెపరేట్ బ్లాక్ లాగా క్రియేట్ చేసి ఇలా రకరకాలుగా చేస్తున్నారు, నేను చాలా మంది దగ్గర విన్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ పరంగా వచ్చేసి చాలా మంచి ఫుడ్ వస్తోంది. ఇవాళ రేపు నోబడీ ఈజ్ మిస్సింగ్ హోమ్ కుక్డ్ ఫుడ్. చక్కటి ఫుడ్ ని అందిస్తున్నారు, వెరైటీ వెరైటీ ఫుడ్, అటు సౌత్ ఇండియన్, ఇటు నార్త్ ఇండియన్. ఎందుకంటే ఒక హాస్టల్ అనగానే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, నాట్ జస్ట్ సపోజ్ చెన్నైలో ఒక మంచి కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. సో ఓన్లీ చెన్నై ఫుడ్డే కాకుండా ప్రాపర్ నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా పెడుతున్నారనమాట. సో అలా నాకైతే చాలా బెటర్ గా అనిపించాయి. యూ ఆర్ లైక్ నో కంపారిటివ్లీ చాలా హాయిగా అనిపిస్తుంది వాళ్ళ రేపు హాస్టల్ లైఫ్. మీరేమంటారు, మీ టైంలో ఎలా ఉండింది, హౌ వాజ్ ఇట్? ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ఫుడ్. మీ హాస్టల్ లైఫ్ లో ఫుడ్ మీకు గుర్తుందా లేదా? అయ్యా బాబో ఇంకా చాలు, ఆ చాప్టర్ అయిపోయింది, మర్చిపోయాము, ఇంకా తవ్వకండి అంటారా?

సరే, మీకు ప్రశ్న మరొక్కసారి. వాట్ ఇస్ అ త్రీ లెటర్ వర్డ్ దట్ స్టార్ట్స్ విత్ గ్యాస్? తెలిస్తే కాల్ చేయండి. మరీ డీప్ గా ఆలోచించకండి, సిల్లీగానే ఉంటుంది క్వశ్చన్, ఆన్సర్ కూడా విన్నాక మీరు అయ్యో సిల్లీగానే ఉంది అనుకోకండి. మీరు ఏం అనుకున్నారో అది కాల్ చేసి చెప్పండి. లెట్ అస్ సీ ఎన్ని ఆన్సర్స్ వస్తాయో, ఐఎమ్ వెయిటింగ్. సరే, మరి ఆటలో విషయానికి వస్తే గనక మనకి క్రికెట్ అవనండి, బ్యాడ్మింటన్ అవనండి, క్యారమ్ బోర్డులు అనండి, ఇలాంటివన్నీ ఒకప్పుడు ఆడుకోవాలంటే ఎంత కష్టంగా ఉండేదంటే, చిన్నప్పుడు ఐ మీన్ టు సే ఇఫ్ ఐ సే 15 years back అనుకోండి, పిల్లలకి క్రికెట్ బ్యాట్లు కూడా దొరికేవి కదా, అంటే కొంచెం కామన్ గా ప్లాస్టిక్ బ్యాట్లు, ప్లాస్టిక్ బాల్స్ ఇలాంటివి చిన్న పిల్లలకు ఉంటాయి చూడండి, బిలో 3 years వాళ్ళు సేఫ్టీ కోసం అవి ఎక్కువగా వాడి ఆడుకుంటారు కదా, అలాంటి కిట్లు ఎక్కువగా దొరికాయి. తర్వాత ఎక్కడి నుంచో తెప్పించుకోవాల్సి వచ్చేది, రియల్లీ ఇఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ క్రికెట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు మనకి అసలు ఇండియా బజార్ ఉంది కాబట్టి, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ క్రికెట్ బ్యాట్ ఆర్ టెన్నిస్ బాల్స్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్ ఆర్ వాంట్ టు టేక్ ఇట్ సీరియస్లీ, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ కావాలా, మొత్తం ఫ్యామిలీ కోసం కూడా క్యారమ్ బోర్డ్ ఎంత మంచి ఒక ఫ్యామిలీ గేమ్ అండి. హాయిగా అందరూ నలుగురు కలిసి కూర్చుని హాయిగా ఈవినింగ్స్ ఆడుకోవచ్చు క్యారమ్ బోర్డ్స్. ఇలాంటివన్నీ మరి ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకోవాల్సిన అవసరమే లేదు. సింప్లీ హెడ్ టు ఇండియా బజార్, యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఇండోర్ గేమింగ్ ఎసెన్షియల్స్. ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ ఉన్నాయి, టెన్నిస్ బాల్స్ ఉన్నాయి, బ్యాడ్మింటన్ గేమ్స్, క్యారమ్ బోర్డ్స్ అండ్ సో మెనీ థింగ్స్. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు స్టే యాక్టివ్, కాంపిటీటివ్ అండ్ ఎంటర్టైన్. సో ద గేమ్ బిగిన్స్, హెడ్ టు ఇండియా బజార్.

0: సో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇన్ఫాక్ట్ నాకు ఈ దీనికైతే రాలేదు. సో నేనే చెప్పేస్తాను. వాట్ ఈస్ ద త్రీ లెటర్ వర్డ్ దట్ స్టార్ట్స్ విత్ క్యాస్ అంటే కార్, సిఏఆర్ కార్. అంతేనండి, కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. చెప్పాను కదా కాస్త కావాలి, మరీ టూ మచ్ లాజిక్ పెట్టేస్తే మనకి ఫన్ పోతుంది. సో ఫన్ కూడా ఉండాలి కాబట్టి అదనమాట కాంబినేషన్ లో నేను మీకు ఇచ్చిన క్వశ్చన్. ఎంత బాగుంది కదా, అది ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే ఇట్స్ అ త్రీ లెటర్ వర్డ్, అది నేమ్ పరంగా దాన్ని నౌన్ యాజ్ వి సే దానికి ఎలా ఉంటుందని. ఇది ఫంక్షనింగ్ వచ్చేస్తుంది. ఇట్ స్టార్ట్స్ విత్ గ్యాస్ అంటే మనం ఇక్కడ పెట్రోల్ ని గ్యాస్ అని అంటాం కాబట్టి ఇట్ స్టార్ట్స్ విత్ గ్యాస్ అని వస్తుంది అదనమాట. బాగుంది, నేను రెండింటికి కాంబినేషన్ లో మీకు ఇచ్చేసాను కదా. సరే మన కమర్షియల్ బ్రేక్ కి చేరలో ఉన్నాం, తిరిగి కలుసుకున్నాక లెటర్స్ కంటిన్యూ అవర్ షో టుడే. ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే హాస్టల్ లైఫ్. హాస్టల్ లైఫ్ లో ఫుడ్ గురించి ఎక్స్క్లూజివ్. మీరు హాస్టల్ లైఫ్ లో ఫుడ్ ఎంజాయ్ చేశారా, హౌ డు యూ ఫీల్ అనే విషయాన్ని మాత్రం షేర్ చేసుకోండి. బోరింగ్ హాస్టల్ ఫుడ్ అంటారా, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్.

0: ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
1: అమ్మా, సాటర్డే మూవీ
0: మనబడి క్లాస్.
1: అమ్మా,
0: ఉప్పు కప్పు రంబు తెలుగు పద్యం చెప్పు.
1: ఉప్పు కప్పు రంబు
0: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయ్యా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. ఈ దోశ మీద కూడా ఏటూబీ ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏటూబీ, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్, ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏటూబీ అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏటూబీ టెక్సస్ .com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే.
4: అన్ని పెట్టుకున్నాందా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ travel, medical, student insurance. SNR insurance.
6: Manashanti, mental peace, masala dosa.
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

0: మరి జులై 4th లాంగ్ వీకెండ్, దాంతో పాటుగా మనకి డాలస్ లో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనకి చేరువలో ఉన్నారు డాలస్ ఐలెండ్ లోని రాధాకృష్ణ టెంపుల్. రాధాకృష్ణ టెంపుల్ లో జులై 1st అంటే 1వ తారీఖు మొదలుకొని 5వ తారీఖు వరకు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా జరుగుతున్నాయన్నమాట. అసలు ప్రాణ ప్రతిష్ట అంటే తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి, యంగ్స్టర్స్ కి, ఈ జనరేషన్ వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. యూ కెన్ బి పార్ట్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్స్ అండ్ రిచువల్స్ బిఫోర్, అంటే ఒక విగ్రహాన్ని ప్రతిష్ట ముందు కూడా చాలా చాలా కార్యక్రమాలు జరుగుతాయన్నమాట. అందుకని ఈ 5 డేస్ కూడా దే కాల్ ఇట్ యాజ్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఇక్కడ లక్ష కుంకుమార్చన ఉంది, అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణాలు ఉన్నాయి. అలా పొద్దున సాయంత్రం ఆఫ్టర్నూన్ రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. కొన్నిటికి నామినల్ గా కాస్త ఫీ చార్జ్ చేస్తున్నారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ డూ పార్టిసిపేట్, చక్కటి అవకాశము, రిజిస్టర్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు మనకి ఇంకా ఓపెన్ ఉన్నాయని అనుకుంటున్నాను. అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. దాంతో పాటుగా యూ కెన్ బి ఎ స్పాన్సర్, యూ కెన్ సపోర్ట్ దెమ్, యూ కెన్ వాలంటీర్ దేర్, యూ కెన్ డొనేట్ ఆల్సో. వాళ్ళకి వెబ్సైట్ వచ్చేసి radhakrishnatemple.net. దిస్ ఇస్ ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్స్. రాధాకృష్ణ టెంపుల్, ఆలన్, టెక్సస్, July 1st to July 5th. సరే, నేను ఇందాక నుంచి హాస్టల్ లైఫ్ అది అసలు ఎలా అని అడుగుతూ ఉన్నాను కదా. అండ్ ఈ మధ్యకాలంలో హాస్టల్స్ అంతా బానే ఉన్నాయి అని చెప్పాను కదా, అదేనండి మన సినిమాల్లో కూడా అలాగే చూపిస్తూ ఉంటారు. అందుకనే మరి నేను ప్రూఫ్ లేకుండా ఎలా చెప్తాను చెప్పండి, మీకు ప్రూఫ్ ఇవ్వాలి కదా. ఇదిగో నేను ఇస్తున్నాను ఈ సినిమా క్లిప్పింగ్, వినండి. ఏ సినిమాలోదో తెలిస్తే కాల్ చేయండి.
1: కోడి మీద ఓ కన్నయ్యాల్సిందే.
2: గుడ్ ఈవినింగ్ సార్.
1: గుడ్ ఈవినింగ్.
2: ఐ విల్ స్టడీ సార్.
1: గుడ్ బాయ్.

0: ఏంటి బ్రో ఈ హాస్టల్ ఎంత సైలెంట్ గా ఉంది, ఎవడేం కొట్టుకోడా?
1: రూముల్లో బాత్రూంలో తప్ప మిగతా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఉండలే, అందుకే మేమంతా నెల రోడ్డుకోసారి ఆ షెడ్ లో పడి కొట్టు వచ్చేది.
0: ఇంకో నెల వెయిట్ చేయాలా? మా బాబు నాన్నలు నన్ను ఇలా బుక్ చేసినందుకు.
1: బ్రో నీ ఫేవరెట్ హీరో ఎవరైంది?
0: రజనీకాంత్ బ్రో, రోబోట్ 10 చూసా.
1: అది ఫేవరెట్ హీరో రజనీకాంత్ అని చెప్పట్లే ముట్టాల్. ఇంకేంది డౌట్? బ్రో నువ్వు తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుంటావా?
0: నాకు 4 లాంగ్వేజెస్ వచ్చు బ్రో.
1: ఇటు రారా, 4 లాంగ్వేజ్ వచ్చాడు.
2: ఏదో తంతుండే
1: అది కాదు వచ్చి
0: అది కాదు కానీ
1: ఆను ఎంత అందంగా అన్నావా. మీరు ఆంధ్రానా?
0: ఏంటి మీ గోళ? నాది ఆంధ్ర కాదు, అయితే ఇక్కడ ఉండకూడదా?
1: నువ్వు ఉండరాస్తా.
3: అదండి, కొంచెం ఎక్కువగా అర్థమవుతుంది మీకు అని చెప్పేసి కాస్త ఎక్కువ వినిపించాను అనమాట క్లిప్పింగ్. సినిమా పేరేంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. హాస్టల్ చూపించారు, ఎంత నీట్ గా అందరూ చక్కగా వాల్టికి లైట్ లాంచ్ చేసుకుని చక్కగా కారిడార్స్ లో కూర్చుని చదువుకుంటున్నారు, ఫుడ్ వాటర్ లైన్ లో వచ్చి పికప్ చేసుకుని వెళ్తున్నారు నీట్ గా, వితౌట్ ఎనీ ఫైట్ అండ్ ఎనీ డిస్టర్బెన్స్ ఉంది ఆ హాస్టల్. బట్ వాళ్ళు సామాన్యంగా ఎందుకు ఊరుకుంటారండి? యూత్ కదా, వాళ్ళు కొట్టుకోవాలంటే వేరే అరేంజ్మెంట్ చేసుకున్నారులేండి. సినిమా పేరేంటి?
4: చెప్పురే లేదా

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరికి ఇచ్చేస్తామంతే.
0: నువ్వు ఆడుకో ఇదిగిపోయావన్నా.

0: శంకర్ దాదా జిందాబాద్ మూవీ నుంచి మనం పాట వినేసాం. సరే, నేను ఇందాక ఒక క్లిప్పింగ్ వినిపించాను కదా, అది ఈజీ అనుకున్నాను మీకు. యాక్చువల్లీ తెలుగు తమిళ్ వర్సెస్ అంటూ వాళ్ళు మాట్లాడుకుంటుంటే అది కుడ్ బి లైక్ మోర్ రిలేటబుల్ అని అనుకున్నాను, ఈజీగా క్యాచ్ చేస్తారని. బట్ ఐ డోంట్ థింక్ సో, ఇట్ వాజ్ సో ఈజీ. చలో మూవీ నుంచి అండి, నాగశౌర్య రష్మిక మందన ఇందులో జంటగా నటించారు. చలో మూవీ నుంచి నేను మీకు వినిపించిన ఆ క్లిప్పింగ్ అన్నమాట. సరే, మరొక క్లిప్పింగ్ వినిపిస్తాను, ఇది మాత్రం మీరు మిస్ అయ్యే అవకాశం లేదని నా ఫీలింగ్. ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటారా? ఒకవేళ బై ఛాన్స్ మీరు మిస్ అయి ఉంటే, చెప్పాను కదా మనకెప్పుడు సండే రోజు షోలో చెప్పుకుంటూ ఉంటాం, మన వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు ఈ మూవీ అనేసి. అలాంటి ఒక మంచి మూవీ అనమాట ఇది. తప్పకుండా ఇందులో కూడా హాస్టల్ లైఫ్ గురించి అయితే బోల్డ్ ఉంది, అంటే ఇట్స్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఇన్ మూవీస్. బట్ రియల్ లైఫ్ లో ఎలా ఉంది, హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది, హాస్టల్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, రూమ్మేట్స్ ఎంత సపోర్టివ్ గా ఉంటారు, ఎంత ఇరిటేటింగ్ గా ఉంటారు, అవన్నీ మీరే చెప్పాలి. సౌండ్ తోటి చెప్పేసి కదా ఏ మూవీ అని. సారీ, వెరీ సారీ. అయినా ఏంటి ఇంత తొందర, నెక్స్ట్ బస్ వస్తుంది కదా.
1: కాలేజ్ లేట్ అవుతుందని కొంచెం.
0: ఓ, సారీ. మా అన్నయ్య.
1: హలో. హాయ్ శంకర్.
2: ప్రవీణ్.
0: సంగీత.
1: హాయ్ శంకర్.
2: ఏ కాలేజ్?
1: సిబిఐటి.
2: నేను సిబిఐటి. ఏ బ్రాంచ్?
1: మెకానికల్. కానీ కంప్యూటర్ సైన్స్ ట్రాన్స్ఫర్ అవుదామని.
2: ఏంటి?
1: కంప్యూటర్ సైన్స్ ట్రాన్స్ఫర్ అవుదామని.
2: కంప్యూటర్ సైన్స్ కా? కాంపిటీషన్ పిచ్చగా ఉంటుంది, ఫస్ట్ ఇయర్ టాప్ చేయకపోతే లడ్ తీసుకో. ఏంటి, అర్థమైందా? బాగా కష్టపడాలి. చెల్లెసుకో.
0: కమ్, లెట్స్ గో.

0: రేయ్ బుద్ధిగా చదువుకోవాలి, మీ అయ్య పేరు నిలబెట్టాలా, అర్థమైందా?
1: సరే సరే,
0: బేకారగా తిరగొద్దు.
2: అమ్మాయి కూడా మీ క్లాస్ ఏనంట.
0: అట్లనా? ఏందమ్మా పోరగారు లెక్క డ్రెస్ వేసుకున్నావు?
3: మీ అబ్బాయి కూడా అమ్మాయిలా జుట్టు పెంచాడు కదా.
0: అది సమాధానం, జబర్దస్త్గా చెప్పినావు. అమ్మాయి అంటే అట్లుండాలి, కరెక్ట్ గా చెప్పినావు. బట్టల్లో ఏమున్నది, బుద్ధిలో ఉండాలి గాని. వీడు మావోడు.
2: సర్లే సర్లే, మీరు జాగ్రత్త చదువుకోండి.
0: ఏ చదువుకోక ఏం చేస్తాడు, లక్షలు పెట్టుకున్నామా సీటు. అవు మీరెంటిచ్చిండ్రు.
4: హాయ్ రాజేష్, రాజు.
3: అప్పర్ణ, అప్పు. ఏంటి ధోని హెయిర్ స్టైలా?
4: బాగుందా? 8 మంత్స్ నుంచి పెంచుతున్నా కాలేజ్ కోసం అని చెప్పి.
3: వెళ్ళొస్తా అండి. మంచిది బిడ్డ, బాయ్.
4: బాయ్,
5: జాగ్రత్త అమ్మా.
3: అలాగే
5: బాగా చదువు. అప్పు బాగా తినమ్మా.
3: వస్తానన్నా.
5: టేక్ కేర్.
4: మెకానికల్ తీసుకున్నాం, చదువు తేలికదని చెప్పేసి అమ్మాయిలు తక్కువని తెలిసినా కూడా మిస్ చేసిన స్వామి. సో ప్లీజ్ ఎట్లాగైనా పాస్ చేయించే. అట్లనే లైఫ్ లా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే స్వామి. అది మంచి ఇంగ్లీష్ అండ్ పొలన్ పర్సెంట్ చెప్పేసి లైఫ్ జెల్ జెల్ జింగా చేసే స్వామి.

0: ఏడుకు, ఏంటి ఇప్పుడే వచ్చావా? అలవాటైపోతుందిలే, ఏడుకు. మారక థర్డ్ ఇయర్ ఈసీ.
1: అప్పుడు మెక్
0: బాత్రూమ్ లెఫ్ట్ రైట్ కామన్
1: కామన్.
0: ఏంటి ఫుల్ గా ఎంచుకున్నా కాలేజ్ గురించి?
2: అలా ఉంటుందండి. ఇక్కడికి అసలు క్లిప్పింగ్ వింటుంటే మీకు చాలా అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. ఇందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే, మొదలు పెట్టాలంటే లక్షలు పోసి కొన్నామా సీటు అంటుంది చూడండి, ఆవిడ డైలాగ్ కూడా నాకు ఎంతో నచ్చింది. దానికి రిలేటెడ్ కూడా నేను ఒకటి మాట్లాడాలి. దెన్ ఆ తర్వాత మనకి సబ్జెక్ట్ వైజ్ కంప్యూటర్ సైన్స్ షిఫ్ట్ అవుతా అని, ఆ జనరేషన్ ఎక్కడ రైట్ నౌ, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో అస్సలు ఆలోచించి చూడండి, అసలు ఏమాత్రం రిలేటబుల్ కాదు. కంప్యూటర్ సైన్స్ నుంచి అందరూ అదర్వే రౌండ్ వేరే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఐ మైట్ బి రాంగ్ బట్ ఐ హావ్ హర్డ్ దట్. ఎందుకంటే ఏఐ ఇస్ టేకింగ్ ఓవర్ ఆల్ అవర్ జాబ్స్ అని చెప్తున్నారు. అసలు కంప్యూటర్ సైన్స్ ని ఒక పెద్ద కోర్స్ లా చేయాల్సిన అవసరమే లేదు అంటున్నారు. అండ్ ఐ ఫెల్ట్ లైక్ నో, ఏంటిది కంప్యూటర్ సైన్స్ లైఫ్ మొత్తం కలిపి పాతికేళ్లేదు అనిపించింది. 2000s లో అది స్టార్ట్ అయింది. కంప్యూటర్ సైన్స్ చేయకపోతే అసలు ఏ డిగ్రీ వ్యాలిడ్ కాదన్నట్టుగా ప్రతి డిగ్రీ చదివి దాంతో పాటు ఇది ఒక కోర్స్ లాగా చేయడం, లేదా మొత్తం అసలు బీఏ బీఎస్సీ బీకామ్ అవన్నీ కాలేజ్లు ఎత్తేసి మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్లే పెట్టారు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ రకరకాలుగా డిఫరెంట్ కాంబినేషన్స్ లో కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో కాలేజెస్ వచ్చాయి. అయితే ఇప్పుడు చూస్తే అసలు కంప్యూటర్ సైన్స్ అనేది ఒక పెద్ద 4 ఇయర్స్ డిగ్రీలా చదవాల్సిన అవసరమే లేదు అంటున్నారు. సో అదొక పాయింట్. దెన్ అమ్మాయి చక్కగా తను వాళ్ళ ఫాదర్ తో వస్తుంది. ఫాదర్ చక్కగా హాస్టల్లో డ్రాప్ చేసి ఆ అమ్మాయికి అన్ని పేపర్ వర్క్ అంతా చేసి ఆమెని వదిలి ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ ఫాదర్ వెళ్ళిపోతూ ఉంటే అమ్మాయి చూసి విండోలోంచి ఒకలాగా ఒక కంటి బొట్టు వస్తుంది కదా, కంటిలోంచి ఒక బొట్టు నీరు. సో దట్స్ అ ఇమోషనల్ లైక్ నో ట్రైంగ్ టు కంట్రోల్ హర్ సెల్ఫ్ అండ్ లైక్ నో టు బీ ఇన్ ద మూమెంట్. నేను ఇక్కడికి వచ్చాను హాస్టల్లో చదువుకోవాలి అంటూ ఆమె చూపించే ఎక్స్ప్రెషన్స్, అమ్మాయి మెంటల్ స్టేటస్ అర్థం చేసుకున్న రూమ్మేట్. అండ్ ఇంకా హాస్టల్ కు వచ్చాక బాత్రూమ్స్ ఆబ్వియస్లీ కామన్ గా ఉంటాయి కదా, మరి అతిగా ఊహించుకున్నావా నీ హాస్టల్ లైఫ్ గురించి అని అమ్మాయి అనటం. ఇవన్నీ ఎన్ని అంటే ఒక బిట్ లో యూ కెన్ 2 మినిట్స్ ఆఫ్ బిట్ అండ్ సో మచ్ దేర్. అయితే అక్కడితో ఆగిందా? ఇందాక మాస్టర్ లక్షలు పెట్టి మరి సీటు కొన్నారు కదా, మరి ఆయన సంగతి ఏమైందంటారు? నెక్స్ట్ బిట్ లో ఉంది, అది కూడా చూసిద్దాం. సారీ వినేసేద్దాం.
3: ప్రెషరా? వీడెవడు?
4: నా డ్రైవరు.
3: రే నువ్వు సామాన్ వాడికి ఇచ్చారా? రే నువ్వు బకెట్ మారా? రే రే పట్టుకోరా, పట్టుకో. మరి నువ్వు లాయన్ చేయరా?
4: తీసుకుంటా సార్, తీసుకుంటా.
3: రే నువ్వు పోరా, అడరా నువ్వు. అటువంటి
2: అదండి నెక్స్ట్ పాయింట్. సామాన్యంగా కాలేజ్ లో కూడా ర్యాగింగ్ ఉంటుంది, అది డిఫాల్ట్, అది ఎస్కేప్ అవడం కుదరదు. ఇవాళ రేపు చిన్న చిత్తగా ర్యాగింగ్ లైక్ నో, జస్ట్ లైక్ కమ్ అండ్ పెర్ఫార్మ్ ఆన్ ద స్టేజ్, డాన్స్ మ్యూజిక్ పాటలు ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇస్ యువర్ టాలెంట్, సో దట్ ఏంటంటే ఫ్రెషర్స్ లో కూడా బెరుకు పోతుంది అనేసి అది కంపల్సరీ పెడుతున్నారు. దట్స్ ఓకే. అయితే హాస్టల్లో కూడా ర్యాగింగ్, అతను ఏంటి నేను వీరే లెవెల్ లక్షలు ఇచ్చి సీటు కొన్నారు అని చెప్పి అతనికి ఒక డ్రైవర్ ఇస్ లైక్ హెల్పర్ కింద అతను వెంటొస్తుంటే అది లేదు ఇది లేదు ఏమీ కాదు, డ్రైవర్ అయ్యక్కర్లే నీకు హెల్పర్ అక్కర్లే, యూ బీ ద వన్ అని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్న బకెట్ కూడా ఇడికిచ్చి. హాస్టల్లో ర్యాగింగ్ అండి, మరి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పాలి మాకు. ఓకే, సో మాట్లాడుకుందాం దీని గురించి మరింత. ఈలోగా ముందు పాట వినేద్దాం.

0: చెప్పాలండి, ఎందుకని నేను ఇందాక వినిపించిన ఆ సన్నివేశం ఏ మూవీ నుంచి అంటే గనక హ్యాపీ డేస్, హ్యాపీ డేస్ చిత్రం నుంచి. అది ఎలా మర్చిపోతాను చెప్పండి, ఎన్ని విశేషాలు ఉన్నాయి కదా. నేను వినిపించిన మాల్ బెట్ లో మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయని చెప్పాను కదా, మాట్లాడుకుందాం. అయితే మీరు మీ హాస్టల్ ఎక్స్పీరియన్స్, మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు విన్నది, మీరు మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన ఏదన్నా ఉంది అంటే తప్పకుండా షేర్ చేసుకోండి. ఫుడ్ అని అనుకున్నాం కదా, ఫుడ్, ఫ్రెండ్స్, లైఫ్ స్టైల్, ఏదైనా సరే.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో శ్రోగి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోగి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోగి 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
5: ఇంకా చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఈ పాట ఏ మూవీలోది తెలుసా? తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. సరే, ఇందాక నేను హ్యాపీ డేస్ నుంచి ఒక బిట్ వినిపించి దాని గురించి చాలా మాట్లాడుకోవాలి అని అన్నాను కదా. యాక్చువల్లీ మీకు ఒక ప్రశ్న అన్నమాట. ఆ సన్నివేశంలో అప్పు పాత్ర పోషించిన ఆ అమ్మాయి ఎవరు? ఆ సన్నివేశంలో మీకు ఇద్దరు ముగ్గురు పాత్రలు నేను వినిపించిన దాంట్లో ఇద్దరు ముగ్గురి పాత్రలు మీరు గళం వైజ్ గుర్తుపడతారు ఈజీగానే. అయితే అమ్మాయి షీఈస్ రిలేటెడ్ టు వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ దట్ పర్టికులర్ మూవీ. సో అప్పు పాత్రని పోషించిన ఆ అమ్మాయి పేరేంటి తెలుసా? అమ్మాయి హౌ ఇస్ షీ రిలేటెడ్ టు ద ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ ద సేమ్ మూవీ సేమ్ సీన్ లో? మీరు నేను ఆల్రెడీ చాలా వినిపించాను అందులో యాక్చువల్లీ. సో ఒక లెంతీ సీనే వినిపించినట్టు అనిపించింది అండ్ ఐ థింక్ మీరు గుర్తుపడతారని అనుకుంటున్నాను. అది మీకు ప్రశ్న. అయితే నేను దానికి సంబంధించి ఒక విషయం మాట్లాడతానని అన్నాను కదా, లక్షల పోసి కొన్నామయ్య సీట్ అని అంటారు కదా ఆర్టిస్ట్ ఆవిడ ఒక ఆవిడ. అయితే అది ఏంటంటే, నాకు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, లైక్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, నేను ఒకసారి ఇండియా వెళ్ళినప్పుడు హైదరాబాద్ బెంగళూరులో ఒక ఫేమస్ మంచి కాలేజ్ ఉందన్నమాట, ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో ఉంటే వెళ్ళాం, జస్ట్ ఫర్ ఎ విజిట్ అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు దట్ హ్యాపెండ్, మనం ఎప్పుడు సెలవుల్లో వెళ్తాం కాబట్టి అక్కడ ఇట్స్ లైక్ హాలిడే సీజన్, ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ బిఫోర్ కాలేజ్ చక్కగా పిల్లలందరూ చక్కగా వచ్చి చెట్ల కింద కూర్చుని ఒక ట్రెడిషనల్ పద్ధతిలో గ్రూప్స్ లో కూర్చుని గ్రూప్ డిస్కషన్స్ చేసుకుంటూ చదువుకుంటూ ఫోకస్డ్ గా కనిపించారనమాట. అట్లా కారిడార్స్ లో, ఇక్కడ ఓపెన్ ఎయిర్ లో చక్కగా చెట్ల కింద కూర్చుని గార్డెన్ లో కూర్చుని అట్లా. సో జస్ట్ హ్యాపెన్ టు, నేను అడిగాను అనమాట, మీరు ఎలా వచ్చింది అడ్మిషన్, హౌ డిడ్ యూ డూ, హౌ మచ్ డిడ్ యూ పే అని సామాన్యంగా అడుగుతాం కదా, కాలేజ్ ఫీజు ఎంత అన్న దృష్టిలో అడిగితే మేమా. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత గొప్పగా చెప్పుకున్నారంటే దట్ వాజ్ లైక్ పార్ట్ ఆఫ్ దర్ యాటిట్యూడ్. మేమెందుకు పే చేస్తాం, మేము పే చేయలేదు అని. అంటే అన్ని కలుపుకుని మాకు లెస్ దాన్ 1 lakh rupees వచ్చింది అని. అది గొప్పగా చెప్పుకున్నారు వాళ్ళు. ఐ ఫెల్ట్ సో గుడ్. అంటే మనకి కష్టపడి ఎంసెట్ ర్యాంక్ అంటారు చూడండి, అలా ఒక ర్యాంక్ వచ్చినప్పుడు టాప్ వాళ్ళకి ఇట్ విల్ బి అ మినిమల్ ఫీజ్ ఆఫ్ సంథింగ్ కదా ఆ కాలేజ్ సంబంధించి. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ 1 lakh rupees, ఇట్ ఇస్ ఓన్లీ 1 lakh rupees ఫర్ దెమ్. మిగతా వాళ్ళకి ఆ ర్యాంక్ బట్టి, ర్యాంకుకి ఎన్ని అంకెలు పెరిగితే అన్ని అంకెలు మనకి ఫీజు కూడా పెరుగుతుంది కదా. సో వాళ్ళందరూ ఇందాక సీన్ లో విన్నట్టుగా లక్షలకి లక్షలు అనమాట అవి ఇచ్చేసిస్తారు. సో ఐ ఫెల్ట్, ఎప్పుడైనా మనం అనుకుంటాం కదా ఎక్కువ డబ్బులు ఇచ్చుకుంటే మేము గొప్ప అని ఫీల్ అవ్వాలి, ద అదర్ వే రౌండ్ ఇట్ వాజ్. వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఐ ఫెల్ట్ అబ్బా, ఇది కదా లైఫ్ లో ఉండాల్సిన కాన్ఫిడెన్స్. ఇన్నేళ్ళు మేము చదువుకున్నాం, కష్టపడ్డాం, ర్యాంక్ కొట్టాం, సాధించాం, తక్కువ ఫీజులో మేము చక్కటి కాలేజ్ లో చదువుకుంటున్నాం అని. ఐ ఫెల్ట్ అబ్బా అనిపించింది, యూత్ ఇలా ఉన్నారు అని వాళ్ళని చూసి నేను ముచ్చటపడ్డాను.

సరే, నేను ఇందాక అడిగిన ప్రశ్న హ్యాపీ డేస్ కి సంబంధించి ఆ అమ్మాయి ఎవరు, అప్పు పాత్ర పోషించిన అమ్మాయి ఎవరు అనేసి, ఆ అమ్మాయి వచ్చేసి గాయత్రీరావు అండ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ మరి ఫేమస్ బెంగళూరు పద్మ. ఆవిడ ఇందులో నిఖిల్ సిద్ధార్థ కి మదర్ కింద ఆ బిట్ లో మనకి కనిపిస్తారనమాట. నిఖిల్ సిద్ధార్థ కి మదర్ కింద చేశారు. ఆవిడ సొంత కూతురే ఈ అమ్మాయి గాయత్రీరావు, అండ్ షీ ప్లేడ్ ద రోల్ ఆపోజిట్ నిఖిల్ సిద్ధార్థ ఆ మూవీ హ్యాపీ డేస్ కి సంబంధించి. మరి ప్రకటనలు కూడా చూసేసుకుందాం. లైఫ్ లో మార్పులు క్షణికంలో వచ్చేస్తాయి. ఎంత క్షణికమో అంట, ఇప్పుడుంటే రేపు లేదన్నట్టు అయిపోతూ ఉంటుంది. బట్ యువర్ హెల్త్ కవరేజ్ షుడ్ నాట్ టేక్ ఎనీ చేంజెస్. Somebody lost their job or insurance, SNR Insurance is there to help you find affordable coverage for you and your family quickly and stress-free. For health, from health to travel, dental, vision, life insurance, they have got you covered. So do call them, SNR Insurance. అలాగే నేను మీకు ఇందాక వినిపించిన పాట వచ్చేసి రాజా హిందుస్థానీ మూవీ నుంచి చాలా ఫేమస్ సాంగ్ అనమాట. ఆబ్వియస్లీ ఒక పాట వింటే మరొక పాట ఆ ఇరా నుంచి వినాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి హియర్ కమ్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్. ఇదే సినిమాలోది.

సూపర్ సాంగ్ అండి. ఎవరు గుర్తుపట్టారు చెప్పండి? తప్పిమని గుర్తుపట్టారు, నాకు వెంటనే కాల్ చేసి చెప్పారు. క్రాంతి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. అండ్ ఆవిడ ఒక పాట రిక్వెస్ట్ అడిగారు, దిల్ దివానా సాంగ్. అఫ్ కోర్స్ ఇది కూడా ఒక ఫేమస్ మూవీ నుంచి సాంగ్. అది కాస్త గ్యాప్ ఇచ్చి ఈ పాట కూడా నేను మీకు వినిపిస్తాను. అయితే మనము మన హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎనీ టైమ్ యూ వాంట్ టు షేర్ ఇవాళ ఎపిసోడ్ లో ఎక్స్క్లూజివ్ గా హాస్టల్ లైఫ్, అది ఇండియాలో హాస్టల్ లైఫ్ లో మీరు ఎంజాయ్ చేసిన విషయాలు, మీరు అబ్బా తట్టుకోలేను అసలు ఏదో గడిపించేసాను హాస్టల్ అన్నట్టుగా భయపడ్డ విషయాలు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఫుడ్ అవ్వచ్చు, అక్కడ ఇందాక మనం విన్నట్టుగా మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మనకి బాత్రూమ్స్ అవ్వచ్చు, లేదా రూమ్ మేట్స్ అవ్వచ్చు, సపోర్ట్ సిస్టమ్ అవ్వచ్చు, అక్కడ మీకు నచ్చినవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి, ఏంటేంటో ఉంటుంది. హాస్టల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. అంటే ఎప్పుడు అదే అనిపిస్తుంది, జనరల్ గా మనము కాలేజ్ లైఫ్ గురించి అయితే చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటాం, హాస్టల్ లైఫ్ కి వచ్చేసరికి కొంచెం తక్కువే. ఎందుకంటే వి హార్డ్లీ నో, వి అంటే హాస్టల్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేసి. సరే మరి ఇప్పుడు చిన్న గేమ్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. మన రెగ్యులర్ గేమ్ 10 10 10, అంటే 10 వర్డ్స్ మీరు నాకు ఇవ్వాలన్నమాట. 10 అయితే ఇవాళ నేను పెద్దగా అడగట్లేదండి, చిన్నగా అడుగుతున్నాను. సినిమా టైటిల్స్, తెలుగు సినిమా టైటిల్స్ అడుగుతున్నాను. ఏది ఒక 10 తెలుగు సినిమా టైటిల్స్ చెప్పండి చాలు. అబ్బాబ్బాబ్బా, 10 10 10 అని చెప్పి గేమ్ అని మీకు 10 సినిమా టైటిల్స్ చెప్పమంటే అసలు మీరు 10 లెక్క పెట్టే లోపల చెప్పేస్తారు. అది కాదు కదా, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే 10 టైటిల్స్ షుడ్ బి సింగిల్ వర్డ్స్ అండ్ ఇంగ్లీష్ వర్డ్స్. అంటే ఇంగ్లీష్ పదాలని తెలుగు సినిమాకి టైటిల్ గా పెట్టినవి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో అని ఉందనుకున్నప్పు, ఇది హిందీ సినిమా నేను చెప్తున్నాను, హీరో అనేది సినిమాకి టైటిల్ కానీ అది హిందీ సినిమా, టైటిల్ వచ్చేసి ఇంగ్లీష్ లో ఉంది. అలా 10 టైటిల్స్ మీరు చెప్పగలిగితే 10 10 10 ఆడతామని చెప్పి కాల్ చేసేయండి. 9726361966 స్టూడియో నెంబర్. 10 మూవీ నేమ్స్ విత్ స్టార్ట్ విత్ ఐ మీన్ విచ్ ఆర్ ఇంగ్లీష్ వర్డ్స్.

సో నాకు ప్రశాంతి గారు కాల్ చేశారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. షీ ట్రైడ్ బట్ నాట్ మెనీ వర్డ్స్, 10 వర్డ్స్ వరకు వెళ్లేసరికి కొంచెము కష్టంగా అనిపిస్తోంది. సింగిల్ వర్డ్స్ లో అయితే సింగిల్ లెటర్స్ అని అనిపించింది అనమాట. బట్ వీ కెన్ స్టిల్ ట్రై అండి, మై నాట్. కొన్ని ఫేమస్ మూవీస్ మీకు ఎగ్జాంపుల్ కింద నేను ఇస్తాను. తెలుగు సినిమా టైటిల్స్ విచ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ వచ్చేసి కింగ్, నాగార్జున గారి కింగ్ మూవీ ఉంది, అలాగే కిక్ మూవీ ఉంది, రవితేజ గారిది కిక్ మూవీ ఉంది, అలా చాలా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, బోల్డ్ అని గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చిన వెంటనే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్. ఆన్ ఎయిర్ వచ్చి చెప్తా అంటే కూడా ఓకే, ఆఫ్ ఎయిర్ కూడా నేను సిట్టింగ్ హియర్ టు టేక్ యువర్ కాల్స్.

0: Yes, so manamu game is still on. 10 Telugu movie titles which are in English, which are literally English words. Adi meeru cheppagalite call chesi cheppandi 972-636-1966 studio number. Mari ippudu mana prakatanalu chuseskundamu. Manaki ఆల్రెడీ తెలుసు అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ గనక మీ ఫేవరెట్ అయితే హెడ్ టు ఏ టు బి న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్ అండ్ పిక్కిల్స్ వీటన్నిటితోటి మనకు కావలసిన టేస్ట్ ఏదైనా సరే వెదర్ ఇట్ ఈస్ రాగి ఫ్లఫీ రాగి ఇడ్లీస్ అవ్వచ్చు ట్యాంగీ గోంగూర్ రైస్ ఇలాంటి ట్రెడిషనల్ టేస్ట్ ని నిమిషాల్లో మీరే చేసేసుకోవచ్చు ఇవన్నీ అవైలబుల్ అట్ ఏ టు బి ఫ్రిస్కో ఏ టు బి లిటిల్ ఎల్ విజిట్ a2btexas.com ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-2345 ఇది నంబర్. సరే తెలుగు మూవీ టైటిల్స్ మీకు తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి అని నేను చెప్పాను కదా. మరి మీకు హెల్ప్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను మీకు చెప్పాను సింగిల్ వర్డ్ అయితే కొంచెం కష్టంగా ఉంటే ఇట్స్ ఓకే, we can have mix of words, oka word or rendu words ante nen first level single word di petti tarvata second level we'll say like no 2-3 words unnadi veldam ani anukunnanu. Looks like single word ni almost 6 words cheptunaru. Beyond that it's becoming difficult, anta 2-2 words kelipothunayi. It's okay, manamu anni kalipi cheptunnam. Basic ga point entante English lo undali ante it could be anything. సపోజ్ 2 లెటర్ అడిగాను అనుకోండి, 2 వర్డ్స్ లో ఏమున్నాయి అంటే గనక వీ హ్యావ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఇది సినిమా టైటిల్ కదా, ఇది తెలిస్తే మనకి బానే అర్థమైపోతుంది ఇలా ఉంది గేమ్ అని. చూసా ఎన్ని ఇచ్చానో నేను మీకు ఆప్షన్స్, ఒకటా రెండా నేనే చాలా చెప్పేశాను. సో మీకు ఈజీ అయిపోతుంది అని అనుకుంటున్నాను. బట్ ఐల్ వెయిట్, మనం కమర్షియల్ బ్రేక్ కి చేరలో ఉన్నాం కాబట్టి తిరిగి కలుసుకున్నాక నేను మరిన్ని వర్డ్స్ నేనే చెప్తాను, మీకు ఈజీగా ఉంటుంది అనిపిస్తోంది. ఐ విల్ గివ్ యూ మోర్ క్లూస్ బట్ నేను ఇచ్చేదానికంటే మీరే ముందు చెప్పాలి. దట్ ఈస్ ద ఫన్ ఇన్ ద గేమ్. మరి నాకు ఇందాక కాలర్ అడిగిన రిక్వెస్ట్ పాట కూడా వినిపిస్తాను, ఒక హిందీ మూవీ నుంచి, ఫేమస్ హిందీ మూవీ నుంచి ఫేమస్ పాట. అది ఇప్పటికీ చాలా మంది ఇష్టంగా వినే పాట. అయితే ఆ పాట ఏ మూవీలోది? After the commercial break, I'll play that song and our song vinni. Adi ye cinema lodi telusthe tappakunda call cheyandi. Ventine undandi Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi sounds like hope.
1: Tick tick, Radio Surabhi time check. Studio lo time 6 PM.

0: పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: ఓకే, ఐల్ టేక్ యూ ఆన్ ఎయిర్ అండి. హలో, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
1: శివకుమార్.
0: శివకుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. చెప్పండి, మీరు గేమ్ ఆడతారా? అయితే టన్ టన్ టన్.
1: ట్రై చేస్తానండి.
0: డెఫినెట్లీ స్టార్ట్ చేయండి, నేను కౌంట్ చేస్తాను.
1: ఓకే, ఇది మన ఆరెంజ్ ఒకటి.
0: కరెక్ట్.
1: ఛాలెంజ్.
0: కరెక్ట్.
1: హలో బ్రదర్.
0: కరెక్ట్.
1: మిస్టర్ పర్ఫెక్ట్.
0: కరెక్ట్.
1: బిజినెస్ మ్యాన్. డార్లింగ్. ఇడియట్.
0: ఓకే.
1: లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. మీరు ఆల్రెడీ
0: చెప్పినట్టున్నారు. ఓకే. పదాలు అంటారా వాడిని? మరి సరే, ఓకే.
1: అంటే హ్యాపీ డే ఫర్ దట్.
0: ఓకే.
1: హండ్రెడ్ పర్సెంట్ లెవెన్.
0: కరెక్ట్.
1: లీడర్. బాడీ గార్డ్ అని.
0: అవునవును,
1: అంతేనండి.
0: బానే చెప్పేశారు మీరు. You got 11 of them without F1, F2 and F3.
1: Okay, that's fine.
0: Good, good, good.
1: DJ Tillu is going to be
0: here. Oh no, DJ Tillu. That's Tillu is going to be here. So,
1: yeah.
0: Good, and thanks okay. for trying. We can have a song request. Thank you. Okay, thanks for joining.
1: Thank you.
0: అదండి, అయితే మనకి వచ్చేసింది కదా రైట్ ఆన్సర్స్. మరి నెక్స్ట్ దానికి వెళ్దాం. బట్ ఈలోగా నేను మీకు చెప్పాలి కదా, నేను వినిపించిన పాట వచ్చేసి ఏ సినిమా అని, మైనే ప్యార్ క్యా. ఎట్లాంటి మూవీ అంటే ఐ రియల్లీ అప్రిషియేట్. ఐ థింక్ ఇప్పుడు దోసవారం లైక్ లవ్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు, ప్రజెంట్ జనరేషన్ కూడా ఐ థింక్ దే ఎంజాయ్ దిస్ మూవీ, మైనే ప్యార్ క్యా. మన సల్మాన్ ఖాన్ మరియు భాగ్యశ్రీ వారి జంటగా నడిచిన సినిమా. అండ్ పాటలు అయితే ఎవర్ గ్రీన్, ఆఫ్ కోర్స్ ఎవర్ గ్రీన్ పాటలు. బాగుందండి, గేమ్ ఈస్ కంటిన్యూయింగ్. మరి నెక్స్ట్ ఇస్తాను, ఈలోగా పాట వినిపించేస్తాను. మంచి పాట వినిపించి మనం టన్ టన్ టెన్ గేమ్ ని కంటిన్యూ చేద్దాం.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ఇప్పటి వరకు సూపర్ గానే సాగిందండి. మీకు వాయిస్ లోనే వినిపిస్తూ ఉంటుంది, మీ కాల్స్ తోటి మనం సరదాగా మాట్లాడుకుంటూ గేమ్ రన్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అయితే ఇప్పుడు మరీ 10 వర్డ్స్ అయితే కష్టమేమో నేను నెక్స్ట్ ఇచ్చేదానికి. ఐ విల్ లివ్ ఇట్ టు యూ. కౌంట్ అనేది మీరే పెంచాలన్నమాట. నేను కొన్ని అంటే సినిమా టైటిల్స్ నే ఫిక్స్ చేస్తున్నాను. తెలుగు సినిమా టైటిల్స్ లో అల్లుడు పదంతో దానికి ముందో దాని తర్వాత ఏదో విధంగా ఏదో ఒకటి జోడించి యూ కెన్ మేక్ ఇట్. అల్లుడు పదంతో ఎన్ని సినిమా టైటిల్స్ మీరు తీసుకురాగలిగితే ఇట్స్ అప్ టు యూ, అది మీ ఇష్టం అదన్నమాట. నేను మీకు నెక్స్ట్ ఇస్తున్నది అల్లుడు అనే పదంతో తెలుగు సినిమా టైటిల్స్.

అన్డౌటెడ్లీ సూపర్ సాంగ్ కదండి ఇది. అత్తారింటికి దారేది చిత్రం నుంచి అనమాట. అల్లుడు టైటిల్స్ తో అడిగాను కాబట్టి వెంటనే ఈ పాట వేశాను. బట్ ఈ సినిమాలో ఈ టైటిల్ కి సంబంధం లేదు. అల్లుడు అనే పదంతో తెలుగు సినిమా టైటిల్స్ ఎన్ని గుర్తొస్తాయి అనండి, ఒకటా రెండా, 10 ఈజ్ ఆల్సో లైక్ నో ఓకే నెంబర్ టు రీచ్. అది అంత కష్టమేమి కాదు. కొంచెం ఆలోచించండి, బోలెడన్ని సినిమాలు ఉన్నాయి టైటిల్స్, మీకు గుర్తుకొస్తే ఎన్ని వస్తే అని లెట్ అస్ సీ, లెట్స్ నాట్ కీప్ ఏ కౌంట్. నాకైతే టక్కటక్క మీరు ఒక 5-6 అయితే చెప్తారనిపిస్తుంది. ఐఎమ్ ఈవెన్ వెయిటింగ్ ఫర్ 10 ఫిల్మ్ నేమ్స్ మీకు. దాని ముందు తర్వాత కూడా ఏదైనా జోడించి మీరు చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఘరానా అల్లుడు, దెన్ వీ హ్యావ్ లేటెస్ట్ గా అల్లుడు సీను, అలా చాలా ఉన్నాయి ఆ టైటిల్స్. నేను మీకు హెల్ప్ కూడా చేశాను. సో ఇంకా ఏమన్నా ఉంటే మీకు తెలిసినవి, కొత్త పాత ఏం లేదండి, ఏదైనా సరే మన తెలుగు సినిమాల్ని మనం ఎంత బాగా ఇష్టపడతాం అదనమాట. మీరు టైటిల్స్ సెలెక్ట్ చేసి టకటక చెప్పేయండి అనమాట కాల్ చేసి. సరే ఈలోగా నేను నెక్స్ట్ మంచి పాట వినిపిస్తాను. ఆబ్వియస్లీ ఇది ఇవాళ రేపు ఫుల్ ఆన్ ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ మా ఇంటి బంగారం చిత్రం నుంచి ఈ పాట. అయితే మా ఇంటి బంగారం చిత్రం గురించి ఇంకా విపరీతంగా ట్రెండ్ లో వెళ్తున్నది ఏంటంటే ఈ మూవీ, ఈ కాన్సెప్ట్. సమంతా డిడ్ ద రైట్ జాబ్ అండ్ చాలా 100% ఇచ్చి చేశారు తను, తను బాగా సూట్ అయింది అని చాలా మంది చెప్తున్నప్పటికీ యాక్చువల్లీ దానికి ఒరిజినల్ గా ఆ మూవీ యొక్క స్టోరీ టైటిల్ అనలేను, గేమ్ లో టైటిల్ అనేసి అదే వస్తుంది నోటికి. ఆ స్టోరీ ప్లాట్ అంతా వచ్చేసి మన సాయి పల్లవి గారిని దృష్టిలో పెట్టుకుని తీసిందట. తర్వాత ఆవిడ డేట్స్ కుదిరినప్పుడు సొంత ప్రొడక్షన్ కాబట్టి సమంత గారు ప్రొడ్యూసర్ కదా, అయితే షీ వాంటెడ్ టు డూ అండ్ ఐ మీన్ రాజ్ గారిది కాబట్టి సమంత గారికి తగినట్టుగా కొంచెం మార్పులు చేర్పులు చేసి ఈ స్టోరీని ఆవిడకి తగినట్టుగా సూటబుల్ గా మలిచి తెరకెక్కించారు. ఇలా చాలా జరుగుతుంటాయి తెలుగు మూవీస్ లో, ఒకటా రెండా అండి. ఇట్స్ సో కామన్, ఎందుకంటే వాళ్ళ డేట్స్ దొరకడం అనేది కష్టం ఫండమెంటల్లీ. అటు హీరోకి, హీరోయిన్ కి, డైరెక్టర్ కి, అసలు ఒకళ్ళకేంటి, వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇట్స్ సో కామన్, ఒకళ్ళ కోసం అనుకునేది ఇంకొకళ్ళ కోసం అఫ్ కోర్స్ ఆగదు కదా. ఏది అటకెక్కించి అలా 4-5 ఏళ్లు దాస్తే దాని కాన్సెప్ట్ అవుట్డేటెడ్ అయిపోతుంది. సో దే డోంట్ వెయిట్, సో దే విల్ డూ ఇట్. అలా మనకి తెలుగు సినిమాలో చాలా ఉన్నాయి. నాగార్జున గారి మూవీ నిన్నే పెళ్లాడతా, నిన్నే పెళ్లాడతా మూవీ కోసం కూడా ముందుగా అనుకున్నది టబు గారిని కాదట, మన ఫేమస్ హీరోయిన్ ఒక ఆవిడ, తనే స్వయంగా తన ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో ఎవరా హీరోయిన్ మీకు తెలుసా, తెలిస్తే కాల్ చేసి చెప్పండి. నిన్నే పెళ్లాడతా మూవీ గురించి ఈవిడ్ని కూడా అప్రోచ్ అవడం జరిగింది అని ఆవిడే స్వయంగా చెప్పారు. అండ్ షీ ఫెల్ట్ సో సాడ్, లైక్ నేను మిస్ అయిపోయాను, నేను ఆ మూవీ చేయలేకపోయాను, నేను రిగ్రెట్ అవుతున్న వాటి లిస్ట్ లో నిన్నే పెళ్లాడతా మూవీ ఉంటుంది తెలుగు మూవీకి సంబంధించి అని ఆ ఫేమస్ హీరోయిన్ తన ఇంటర్వ్యూలో చెప్పారు.

0: అదండి, మనం కమర్షియల్ బ్రేక్ కి చేరువలో ఉన్నాం. సో నేనే చెప్పేస్తాను, ఎందుకంటే ఇట్ కుడ్ బి ఎనీబడి కదా. మీరు ఎక్కడెక్కడ చాలా సార్లు విని ఉంటారు, ఎంతో మంది హీరోయిన్స్ చెప్తూ ఉంటారు ఫలానా మూవీ అలా మిస్ అయిపోయింది అని. నేను ఇటీవల విన్న ఇంటర్వ్యూ అదేంటే, మీనా గారు, హీరోయిన్ మీనా గారు ఆవిని ఫస్ట్ అప్రోచ్ అయ్యారట నిన్నే పెళ్లాడతా మూవీ గురించి. అఫ్ కోర్స్ ఆవిడ చేస్తుంటే వేరేగా రాసేవాళ్లేమని అదంటాను, ఇమీడియట్ గా చెప్పడానికి వీల్లేదు. అదే క్యారెక్టర్ సేమ్ టు సేమ్ మనము ఇలా ఊహించుకోలేం. మీనా గారికి వేరేగా రాసి ఉంటారు స్క్రిప్ట్, అదే టబు గారికి అయ్యేసరికి మార్పులు చేర్పులు ఉంటాయి ఆబ్వియస్లీ. ఆవిడకి తగినట్టుగా ఆవిడ క్యారెక్టరైజేషన్ అలా తీసుకొచ్చి ఉంటారు. బట్ మీనా గారు అయి ఉంటే ఎలా ఉండి ఉంటుంది నిన్నే పెళ్లాడతా మూవీ చెప్పండి, ఆలోచించండి. సో ఫన్ కదా, నాకైతే ఆవిడ చాలా యాక్టివ్ గా కనిపిస్తారు మీనా గారు.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
4: నీ కళ నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM సూపర్ సండే, అలాగే ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM టు 1 PM ఫిల్మీ ఫ్రైడేస్, ఫిల్మీ ముచ్చట్లు, ఫిల్మీ సంగతులు, ఈ మధ్య ఫిల్మ్ షూటింగ్ సంబంధించిన ట్రిక్లు, గిమ్మిక్కులు గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫిల్మీ ఫ్రైడేస్ ని మిస్ అవ్వకండి. సూపర్ సండేస్ కి ఆల్వేస్ గెట్ రెడీ 4 to 7 PM ఆన్ సండేస్. సరే, మరి సండేస్, సూపర్ సండేస్, సినిమాల గురించి అనుకున్నాం. ఆల్రెడీ కొన్ని టైటిల్స్ గురించి నేను అడిగాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి హూ పార్టిసిపేటెడ్. బట్ ఆబ్వియస్లీ ఎక్కువ నెంబర్స్ రాలేదు మనకి, చాలా తక్కువే వచ్చాయి. సో వెరీ క్విక్ గా మనం చెప్పేసుకుందాం కొన్ని టైటిల్. మామ అల్లుడు, అల్లుడు అదొకటి, బావ అల్లుడు, హెలో అల్లుడు, ఘరణ అల్లుడు, ముద్దుల అల్లుడు, అల్లుడు గారు వచ్చారు, నా అల్లుడు, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు, అల్లుడు సీను, అల్లుడు అదుర్స్, అలాగే అల్లుడు దిద్దిన కాపురం. అది కూడా ఒక మూవీ ఉందన్నమాట, సూపర్ స్టార్ కృష్ణ గారు ఐ థింక్, ఐఫ్ ఐఎమ్ కరెక్ట్. అలా చాలా చాలా చాలా ఉంటాయండి, అలా వెతకాలే కానీ బోల్డ్ సినిమా టైటిల్స్ దొరుకుతాయి. సరే, మరి ఈసారి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజీగా ఇవ్వను. నాకు సెగ్మెంట్ లో లాస్ట్ 20 మినిట్స్ కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మీరే స్పీడప్ చేసుకోవాలి. బిఫోర్ ఐ ఎండ్ యూ హ్యావ్ టు గివ్ మీ ద ఆన్సర్. ఈసారి నేను ఏం చేస్తానంటే తెలుగు సినిమా టైటిల్స్ ని ఇంగ్లీష్ లో చెప్తాను, బట్ ఒక సెంటెన్స్ లో. ఈ సెంటెన్స్ లో మీరు ఎన్ని తెలుగు సినిమా టైటిల్స్ ని క్యాచ్ చేయగలుగుతారో మీ చాయిస్. సో వచ్చేసి నేను సెంటెన్స్ ఇంగ్లీష్ లో చెప్తాను, దాన్ని తెలుగులో సినిమా టైటిల్స్ మీరు ఎన్ని కనిపిస్తే, హిడెన్ మూవీ టైటిల్స్ ఇన్ మై సెంటెన్స్, యూ హ్యావ్ టు డీకోడ్ అండ్ కాల్. మీకు నేను ఇస్తున్న సెంటెన్స్ వచ్చేసి, దట్ గాయ్ ఈజ్ ప్లేయింగ్ విత్ టాయ్ హౌస్. దట్ గాయ్ ఈజ్ ప్లేయింగ్ విత్ టాయ్ హౌస్. ఇందులో ఎన్ని సినిమా టైటిల్స్ ఉన్నాయంటారు?

బ్యూటిఫుల్ సాంగ్ బ్యాండ్ మేళం చిత్రం నుంచి నేను మీకు వినిపించిన పాట. అలాగే మీకు ఏమైనా రిక్వెస్ట్ సాంగ్ ఉంటే ఐ స్టిల్ హ్యావ్ 20 minutes మోర్ హియర్ ఇన్ ద షో. నా తర్వాత కూడా మనకి ఇక్బాల్ గారు వస్తారు, 7 to 9 ఆయన మన్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్తారు. బట్ మంచి పాట రిక్వెస్ట్ అయితే ఎనీ టైమ్ మీరు కాల్ చేయొచ్చు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగుదేశం ఫీల్స్ సౌండ్స్ లైక్ హోమ్ కదా. సరే మరి నాకు సుగుణ గారు కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, బట్ మీ అందరి కోసం మరొక్కసారి ఏంటంటే ఐ విల్ రిపీట్ ద క్వశ్చన్. ఈ సినిమా నేను ఒక లైన్ ఇస్తున్నాను, ఆ లైన్ లో మీకు తెలుగు సినిమా టైటిల్స్ ఎన్ని కనిపిస్తే అన్ని మీరు క్యాచ్ చేయగలిగితే క్యాచ్ చేసి కాల్ చేయండి. మీకు ఇస్తున్న ఫస్ట్ లైన్ వచ్చి దట్ గై ఈస్ ప్లేయింగ్ విత్ టాయ్ హౌస్. వెరీ గుడ్, నాకు ఫస్ట్ దానికి వచ్చేసింది కాబట్టి ఐ రియలీ వాంట్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో సెకండ్ సెంటెన్స్ వచ్చేసి బ్రేవ్ సోల్జర్ ఎంటర్డ్ విలేజ్ స్టేజ్. బ్రేవ్ సోల్జర్ ఎంటర్డ్ విలేజ్ స్టేజ్. ఇందులో ఎన్నున్నాయో చూడండి. బ్రేవ్ సోల్జర్ ఎంటర్డ్ విలేజ్ స్టేజ్, ఇది సెకండ్ వన్.

ఇది వచ్చేసి పరుగు చిత్రం నుంచి అనమాట ఈ పాట. సరే, నేను ఫస్ట్ గా ఇచ్చిన దానికి సుగుణ గారు అయితే కరెక్ట్ గా రైట్ ఆన్సర్ చెప్పేశారు. తర్వాత ఇంకా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆన్సర్స్. దట్ గై ఈస్ ప్లేయింగ్ విత్ టాయ్ హౌస్ అని నేను ఇచ్చాను. ఈ వాక్యంలో మీరు డిరైవ్ చేయదగినవి చటక్కును గుర్తుకొచ్చే మూడు. దట్ గై అంటే అతడు, ప్లేయింగ్, ప్లే అంటే ఆట, టాయ్ హౌస్ అంటే బొమ్మరిల్లు. సో ఈ వాక్యం నుంచి మీరు చెప్పొచ్చు అనమాట, అతడు ఆ వ్యక్తి వాట్ ఎవర్, దెన్ ఆట, బొమ్మ, బొమ్మరిల్లు, ఇల్లు. అబ్బా ఎన్నున్నాయి కదా, భలే ఈజీగా ఇచ్చానా నేను. మరి సెకండ్ దానికి ఇంకా నాకు రెస్పాన్స్ రాలేదు, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. బ్రేవ్ సోల్జర్ ఎంటర్డ్ విలేజ్ స్టేజ్, లాస్ట్ ఛాన్స్, ఈ పాట తర్వాత చెప్పేస్తాను, క్విక్ గా చెప్పేయాలి మరి. బ్రేవ్ సోల్జర్ ఎంటర్డ్ విలేజ్ స్టేజ్.

0: మాట చాలా పెద్దగా ఉంది, అయితే నాకు ఆన్సర్ ఇవ్వడానికి, నాకు నేను ప్రశ్నలోంచే ధైర్యం ఇవ్వడానికి నాతో వచ్చేసారు ఇక్బాల్ గారు. సరే, నేను ప్రశ్న మాత్రం చెప్తాను, సమాధానం ఇక్బాల్ గారు కంటిన్యూ చేస్తారు అన్నమాట. ఇలా కదండి, బ్రేవ్ సోల్జర్ ఎంటర్డ్ విలేజ్ స్టేజ్,
1: ధైర్యవంతుడు, మెగాస్టార్ సైనికుడు, మహేష్ బాబు సూపర్ స్టార్, రంగస్థలం మెగా పవర్ స్టార్,
0: రామ్ చరణ్ గారు. అది కదా అసలు నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, అందరూ సోల్జర్ చెప్తారు, సోల్జర్ అనగానే మనకి అది మన సైనికుడు మూవీ ఉంది కదా అది చెప్తారు, దెన్ విలేజ్ స్టేజ్ అనగానే రంగస్థలం కొంచెం కష్టమేమో అని అనుకున్నాను.
1: ట్రాన్స్లేషన్ కాదు బట్ రంగస్థలం అనేది పట్టణాల్లో కూడా ఉండొచ్చు.
0: స్టేజ్ అన్నాను, స్టేజ్ అంటే ఇట్ కుడ్ బి లైక్ నో విలేజ్ స్టేజ్ అనే అక్కర్లేదు, విలేజ్ అనేసరికి ఊరు అదొకటి, అదొక టైటిల్ కూడా ఉంది కదా ఇవాళ రేపు అనుకున్నా.
1: మా ఊరు
0: అది. సో కూల్ అండి, బానే ఉంది, మనకైతే సరదాగా సాగుతుంది. లిజనర్స్ కాల్ చేసి మరీ చెప్తున్నారు, నాకు 3 అవర్స్ ఇట్లా అయిపోయింది ఇక్బాల్ గారు, దట్స్ వాట్ ఐ ఎవ్రీ టైమ్ ఫీల్ అండి. అది కదా, అది మరి అలా ఉంటుంది మనకి ఆర్జెస్ గా ఈ మైక్ వెనకాల కూర్చున్నంతసేపు సమయం తెలీదు. అసలు కాన్సెప్ట్ కూడా ఎన్ని అనుకుని వస్తాము, ఎన్ని అభా అనుకుంటా నేను ఒక్కొక్కసారి నెక్స్ట్ వీక్ మళ్ళీ చేయాలి అని.
1: జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నాకు నాకేంటంటే ఈ సమయం ఇప్పుడు మన ప్రజలంతా చాలా అదో రకమైనటువంటి అవస్థలో ఉంటారు, అంటే ఈ పార్టీలన్నీ లాస్ట్ వీక్ వర్క్ అయిపోయింది, వీకెండ్ పార్టీలు అయిపోయాయి, పిల్లల యాక్టివిటీస్ అయిపోయాయి, మసీదులు దేవాలయాలు చర్చలు అన్ని అయిపోయాయి, ఇప్పుడు కూర్చొని తిరిగిపోయింది, మరి రేపు ఆఫీస్కి వెళ్ళాలి, ఎలా వాడరా ఉంటాడా బా సాసురు.
0: పర్లేదులేండి, ఈ వారం అందరూ ఉత్సాహంగా ఉంటారు ఇక్బాల్ గారు, ఎందుకంటే లాంగ్ వీకెండ్ కదా, చిల్ మారో స్టైల్లో ఉంటారు, అందరూ ట్యూనింగ్ అయ్యారు, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, లిజనర్స్ చక్కగా కాల్ చేస్తున్నారు. సో నేనేం చేస్తానంటే లిజనర్స్ కి
1: చేస్తారు బట్ నా ఉద్యోగ ధర్మం ప్రకారం వాళ్ళను నేను ఉత్తేజపరిచి వాళ్ళని సాధించి కాఫీ తాగుతూ తీసుకెళ్తే రేపటికి బాగా తయారీ వెళ్ళిపోతారు.
0: అది. సో నేను చిల్మారు ఎందుకన్నా అంటే చిల్మారు అనే పాట వేద్దామని అదనమాట. సో
1: నేను వేయలేను అది ఎందుకంటే సిలబస్ లో ఉండదు అది, ఆ రోజుల్లో సిలబస్ లో.
0: మీరు అప్పటి టెక్స్ట్ బుక్స్ ప్రచురణలు మేము అప్పటివి
1: అక్కడ అప్పటి చిల్మారులు కూడా ఉన్నాయి, అది కొద్దిగా వేరే చూసిన ఎక్స్పాట్లు అవి.
0: అది నిజంగా చెప్పాలంటే అప్పుడు లేనిది ఏదండి ఇప్పుడు ఉన్నది. నేను ఎప్పుడు అంటుంటాను తెలుగు సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకుంటాం, ఇన్ని మాటలు మాట్లాడుకుంటాం, ఒకటా రెండా, ఇంతమంది ఆర్జెస్ మాట్లాడతాం, ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడతారు, స్టోరీ స్టోరీ అంటారు, ఇది చూసి ఆ తుస్సు దానిలానే ఉంది అంటారు. ఎంతలా అండి, ఎప్పటి నుంచి మన వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, ఎక్కడి నుంచి ఎంత క్రియేటివిటీ తీసుకొస్తారు, ఎంత లేదన్నా ఒక స్టోరీ ఇంకో స్టోరీని పోలి ఉంటూనే ఉంటుంది.
1: మొత్తానికి ప్రపంచంలో 7 రకాల స్టోరీలు మాత్రమే ఉంటాయి, ఎక్కడ చదివాను విన్నాను ఏదో
0: అంతే. అదే మీరు చెప్పినట్టు అప్పటి టెక్స్ట్ బుక్లు అప్పుడు ఇప్పటి టెక్స్ట్ బుక్లు ఇప్పటి తిరగ రాసుకోవడం అంటే తిప్పి తిప్పి దాన్ని ఏమంటారు స్క్రీన్ పే వల్ల మొత్తం మారుతుందేమో బహుశా కొంచెం కొంచెం కొత్త కొత్త. చూడండి, ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ల్యాండ్ లైన్ వాడారు, ఇప్పుడు సెల్ ఫోన్స్ కూడా దాటేసి ఇంకా నెక్స్ట్ వేరే ఏమన్నా ఉంటే అది వాడాలి, టెక్నాలజీ అంతే కదా. నాకు ఐ థింక్ సెల్ ఫోన్ కూడా చాలా మంది పక్కన పెట్టేస్తున్నారు ఈ మధ్య, ఐ డోంట్ నో, లేటెస్ట్ ట్రెండ్ అది. వెరీ గుడ్, మరి మీరు ఆ రోజులోకి తీసుకెళ్ళండి, నేను ఒక మంచి పాట వేసేసి మన లిజనర్స్ నుంచి సెలవు తీసేసుకుంటున్నాను. ఐ విల్ బి బ్యాక్ ఫ్రైడే మార్నింగ్ 10 AM ఫిల్మీ ఫ్రైడే అంటూ 10 గంటలకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీరు కూడా చిల్ మారో, ఎంజాయ్ యువర్ సండే. ఇంకా చాలా కార్యక్రమం ఉంది రేడియో సురభిలో, వింటూనే ఉండండి, కంటిన్యూ చేసుకోండి మీ కార్యక్రమాల్ని, మీ మీ పనులు మీరు చేసుకుంటూ మా రేడియోకి ట్యూనిన్ అయి ఉండండి. చక్కగా పాటలు మాటలు కబుర్లు, ఎన్ని చక్కటి ఇన్ఫర్మేషన్ కబుర్లు ఇస్తున్నావు ఒకళ్ళొకళ్ళు, సో అవన్నీ కూడా పూట కట్టేసుకోండి అదనమాట. సీ యూ, బై బై.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎటు బీక్స్ యుడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఎం ఆంటీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
1: How many people are we expecting? 5K ankuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office